శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహిట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:58:40.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రపంచస్థాయి మౌలిక వసతులు, రవాణా తదితర ఏర్పాట్లను అద్భుతంగా చేయాలన్నారు. పుష్కరాల పనుల పురోగతిపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడమే లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హులికేర వద్ద సుజలాన్ విండ్ ఎనర్జీ సుమారు 10,000 కోట్ల రూపాయలతో చేపట్టిన 1325 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిన్న రాత్రి పరిశీలించారు. అమరావతి నాలెడ్జ్ హబ్గా తయారవుతుందని మంత్రి నారాయణ అన్నారు. జర్మన్ టెక్నాలజీతో క్వాంటం తయారవుతుందని, డిసెంబర్ చివరి నాటికి క్వాంటం భవనం సిద్దమవుతుందన్నారు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను నిన్న పరిశీలించారు. విద్యుత్ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా సాస్కి 2026-27 పథకం కింద సంస్థాగత సంస్కరణలను అమలు చేసేందుకు అనుమతిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన భారత్ నెట్ కార్యక్రమం కోసం పంచాయతీలకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వ కనెక్షన్లుగా పరిగణించాలని పేర్కొన్నారు. జల్జీవన్ మిషన్ జేజేఎం కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న సింగిల్ మల్టీ విలేజ్ తాగునీటి పథకాలకు జేజేఎం అమరజీవి జలధారగా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక నుంచి తన పరిధిలో తెలుగులోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట సమాచార కమిషనర్ గాజుల ఆదిన్న తెలిపారు. ప్రజలకు అర్థమయ్యే భాషలోనే ఉత్తర్వులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నిన్న ఒక ప్రకటనలో వివరించారు. రాష్టంలోని ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ

0: సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
0: చేస్తాం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాదులో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకురాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ

భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్రమోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
7: 101.3.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
8: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
8: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
8: అవునక్కా, వివిధ భారతి 101.3 పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
8: కానీ అక్కా, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం, ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేస్.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఎఫ్లు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు.
1: రాజకీయ పరిస్థితులకు హిసాబ్సే అగ్రి ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే. ఆజ్కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తి హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగోం కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో,

0: सबका समाधान भी ढूंढना है। कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है।
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 20వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యుతో కలిసి సహాధ్యక్షత వహించారు.

0: చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఒమర్ హెజిరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబంధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కూలాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మొహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ కాఫీ టైం ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి కాఫీ టైంలో డే స్పెషాలిటీస్ చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సుబ్రహ్మణ్యపురం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. ఈ సాంగ్ వింటూ నేను చెప్పబోయే అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ రోజు డే స్పెషాలిటీస్ ఒకటి కాదు, నాలుగు ఉన్నాయన్నమాట. అవేంటి అంటే ఉమెన్స్ ఈక్వాలిటీ డే, ఇంటర్నేషనల్ డాగ్ డే, దాని తర్వాత తిరువోణం, మదర్ థెరిసా బర్త్ యానివర్సరీ అన్నమాట. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ కాఫీ టైంలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ నుంచి ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీస్ గురించి. మరి ఇందాకే చెప్పాను కదా, ఉమెన్స్ ఈక్వాలిటీ డే అనమాట ఈ రోజు డే స్పెషాలిటీలో. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి అసలు అంటే కనుక, 19వ సవరణ అధికారంగా ధృవీకరించబడిన రోజు ఆగస్టు 26 అనమాట. మరి ఈ సవరణ ప్రకారం మహిళల ఓటు హక్కుపై అధికారికంగా అంటే అఫీషియల్గా పత్రాలపై సంతకం చేశారనమాట. అంటే 1920 ఆగస్టు 26 విదేశాంగ కార్యదర్శి బ్రెయిన్ బ్రిడ్జ్ కోల్జీ ఈ పనిచేయడం జరిగింది. సో అప్పటి నుంచి అమెరికాలో మహిళల ఓటు హక్కుని, సమానత్వాన్ని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 26 మహిళల సమానత్వ దినోత్సవం జరుపుకుంటారనమాట. మహిళల సమానత్వ దినోత్సవం రోజున చేయాల్సిన ముఖ్యమైన కార్యకలాపాలు ఏంటి అనేది ఇవాల్టి కాఫీ టైంలో తెలుసుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వకీల్స్ ఆఫ్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మహిళా సమానత్వ దినోత్సవం గురించి. మరి ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన కార్యకలాపాలు ఏంటి మాట్లాడుకుందామని చెప్పాను కదా. ఏం చేయాలి అంటే, అసలు మహిళలు లేని రంగం అంటూ ఏది లేదు కదా. మరి ఒక్కసారి చరిత్రలో విజయం సాధించిన మహిళల గురించి ఈ రోజు మీరు చదవండి, తెలుసుకోండి. లేదు అంటే సింపుల్గా ఇంకా చాలా క్లియర్గా చెప్పాలి అంటే ధీరా ప్రోగ్రామ్ వినండి. ఎందుకు అంటే ఖచ్చితంగా అందులో ఇన్స్పిరేషన్ ఉమెన్ గురించి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ముఖ్యమైన మహిళలకు అంటే వాళ్ళు చేసిన పనులకి గుర్తు తెచ్చుకోండి, చక్కగా ఈరోజు కృతజ్ఞత చెప్పండి. ఒక చిన్న సహాయం చేసినా సరే వాళ్ళకి కృతజ్ఞత చెప్పండి. లేదంటే వాళ్ళు చేసిన పనుల్లో ప్రత్యేకంగా మీకు గుర్తుండిపోయిన పనికి ఇంకా ఎక్కువగా థ్యాంక్ యూ అని చెప్పండి. ఎందుకు అంటే మీ ఫేవరెట్ ఫుడ్ చేసి పెట్టచ్చు, లేదంటే ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చి ఉండొచ్చు. సరే ఏదైనా సరే మీకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు, వాళ్ళు చేసిన పనుల్లో ఏదైనా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పండి ఈరోజు. ఇంకా భవిష్యత్తుని మరింత మెరుగుపరచుకోవడానికి సహాయపడిన మహిళల గురించి తెలుసుకోవడానికి కొంత టైం కేటాయించండి. అలాంటి వారు మీకు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు కూడా ఈరోజు చర్చించండి. అలాగే లాభాపేక్ష లేని సంస్థలకు మీ వంతు మద్దతునివ్వండి, విరాళాన్ని అందించండి. ఒక మహిళా రచయిత్రి రాసిన పుస్తకాన్ని చదవండి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. మరి అంటే మనకు తెలిసిన విషయాలు అందులో ఇన్స్పిరేషన్గా మనం తెలుసుకోవాల్సినవి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి ఈరోజు వాటిని కూడా చదవండి. లేదంటే ఒక బలమైన మహిళా నాయక పాత్ర ఉన్న సినిమాని చూడండి. ఇంకా తల్లులు, సోదరి, కుమార్తెలు ఇలా ఎవరైనా సరే మీకు ఇష్టమైన వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించండి. మహిళా ఆరోగ్య కార్యకర్తలకు, వాలంటీర్లకి సహాయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అవకాశం ఉంటే మీ వంతు విరాళాన్ని కూడా అందించండి. ఇంకా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. ఎందుకు అంటే కొన్ని దశాబ్దాలు పోరాడి మనం ఓటు హక్కుని పొందాం. కాబట్టి మన హక్కుని మనం ఖచ్చితంగా వినియోగించుకునేలా చూసుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి సో ఈ పని కూడా మీరు చేయాలన్నమాట. ఇవన్నీ అసలు మనం ఎందుకు చేయాలి అంటే మహిళా సమానత్వ దినోత్సవం కాబట్టి మనం చేయాల్సిన పనులు ఏంటి అని మాట్లాడుకున్నాం కదా. సో ఇవన్నీ చేయాలన్నమాట. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన డే స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే ఇందాక మనం మహిళా కథానాయిక అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న మూవీ చూడాలి అని మాట్లాడుకున్నాం. కాబట్టి మహానటి మూవీ నుంచి నేను ఒక లవ్లీ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నాను అనమాట మీ అందరి కోసం. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మనము నామ్ కాఫీ టైం ప్రోగ్రామ్ లో ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఈ రోజు డేస్ స్పెషాలిటీ గురించి, ఉమెన్స్ ఈక్వాలిటీ డే గురించి మాట్లాడుకున్నాం. మరి ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన డే స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డాగ్స్ డే అనమాట. 2004 ఆగస్టు 26 జంతు సంక్షేమ కార్యకర్త ఇంకా పెంపుడు జంతువుల జీవన శైలి నిపుణురాలు కొలీన్ పేజ్ మొదటిసారిగా అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని జరుపుకున్నారనమాట. ఇక అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 26 ఇంటర్నేషనల్ డాగ్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు డే స్పెషాలిటీ అదే అనమాట. సో మనకి ఎన్నో అన్ని ఎమోషన్స్ కూడా, అంటే ప్రతి భావోద్వేగం కూడా కుక్కలకి కూడా ఉంటాయి అనమాట. సో మన కోసం ఎదురు చూడటం, మన ఎమోషన్స్ అన్ని షేర్ చేసుకోవడం, ఒక రకంగా చెప్పాలి అంటే బెస్ట్ ఇంకా చాలా చాలా అనమాట, స్క్వేర్ క్యూబ్ అట్లా. సో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. సో ఈరోజు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే చక్కగా కుక్కల్ని ప్రేమించండి, అంటే జంతువుల్ని అనమాట. సో ఒకవేళ మీ ఇంట్లోనే ఉండి మీకు దాని ఎమోషన్స్ ఉంటే చక్కగా ఇంటర్నేషనల్ డాగ్స్ డే కాబట్టి సోషల్ మీడియాలో వాటి మెమోరీస్ ఏంటి, అవి మీకు ఎంత సంతోషాన్ని ఇస్తాయి, అవన్నీ అందరితో షేర్ చేసుకోండి #ఇంటర్నేషనల్ డాగ్స్ డే అని చెప్పి యూజ్ చేసి. సో అది సంగతి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన డే స్పెషాలిటీస్ ఏంటి అంటే కనుక తిరువోణం గురించి మాట్లాడుకోవాలి. దాని తర్వాత మదర్ థెరిసా బర్త్ యానివర్సరీ కూడా ఈరోజే అనమాట. మరి అవి కూడా మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఇవాళ టీ కాఫీ టైం ప్రోగ్రాంలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బలగం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ చుంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఓరి వారి ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

మనము నామ్ కాఫీ టైం ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీస్ గురించి. మరి ఈ రోజు డే స్పెషాలిటీలో మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే తిరువోణం అన్నమాట. తిరువోణం అనేది కేరళలో జరుపుకునే అత్యంత ప్రముఖ పండుగ అన్నమాట. అంటే అధమని ప్రారంభ తేదీ ఆగస్టు 16 అనమాట, మొదటి ఓణం ఆగస్టు 25, అలాగే తిరువోణం అనేది ఆగస్టు 26 అనమాట. అందరూ కలిసి కేరళ సాంప్రదాయ విందుని సిద్ధం చేసి మహారాజు మహాబలి తిరిగి వచ్చే రోజుగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే ఈరోజు ఇంకొక డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక మదర్ తెరీసా బర్త్డే యానివర్సరీ అనమాట. 1910 ఆగస్టు 26 స్కోప్జే అంటే ప్రస్తుతం ఉత్తర మాసిడోనియా అనమాట, అక్కడ అంజజే గోంబే బొజాక్సియాగా జన్మించారనమాట. సో 18 సంవత్సరాల వయసులో ఐర్లాండ్లోని లొరాటో సిస్టర్స్గా చేరడానికి తన ఇంటిని విడిచిపెట్టి 1929 కలకత్తాలో ఉపాధ్యాయురాలుగా పనిచేయడానికి భారతదేశం వచ్చి ఎంతోమంది పేదల ఆకలి తీర్చారనమాట. మరి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అని చెప్పి నిజంగానే మాటలతో కాకుండా చేతులతో నిరూపించిన వాళ్ళలో మదర్ తెరీసా ఒకటి. ఇప్పటికీ ఇన్స్పిరేషనల్ ఉమెన్లో ఎవరు ఉంటారు అంటే సహాయం అనగానే మనకి గుర్తొచ్చేదే మదర్ తెరీసా అనమాట. అలాగే మరి చేతులతోనే ప్రేమ, దయ, కరుణ వీటన్నిటితో ఒంటరితనం అనే దారిద్ర్యాన్ని అధిగమించగలము అని చెప్పి ప్రపంచానికి తెలియచేసిన వాళ్ళలో మదర్ తెరీసా ఒకరన్నమాట. మరి అది ఇవాళ కాఫీ టైం అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి రోజులు వచ్చాయి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో కాఫీ టైం ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విభిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భారత్ స్వదేశీ టెలికాం సాంకేతికత అభివృద్దికి సీడాట్ కీలకంగా పనిచేస్తుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. సీడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు నిన్న పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం రాష్ట ప్రభుత్వం యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమక్షంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యూకే ప్రభుత్వ అధికారి చార్జ్ వాలియా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు నిన్న ప్రమాణం చేశారు. విజయవాడలోని లోక్భవన్ దర్బా హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మల్లికార్జునరావుతో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రార్థించే పెదవులకున్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరిసా జయంతి ఈరోజు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు.

హైదరాబాద్. గుడ్ మార్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 8:10 అయితే కాబోతుంది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఒక మంచి కోట్ తో స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఈరోజు పెట్రోల్ గోల్డ్ రేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్ అవన్నీ కూడా గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడేసుకుందాం. మరి ఇంతకీ ఆ కోట్ ఏంటి అంటే కనుక, ఒక్క అధ్యాయం అనాసక్తిగా అనిపించినంత మాత్రాన పుస్తకం మొత్తం అలాగే ఉంటుందని నిర్ణయించుకోలేం. అదేవిధంగా ప్రస్తుతం మీకు ప్రతికూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన జీవితం మొత్తం ఇబ్బందులుంటాయని భయపడకూడదు. సహనం సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లడమే మీరు చేయాల్సిన పని. ఈ మాట ఎవరన్నారు అంటే మార్క్ అన్నారనమాట, మైండ్ సెట్ కోచ్. నిజంగా ఈ మాటలు చాలా బాగున్నాయి కదా. మరి నిజంగానే చాలా మంది కొన్ని కొన్ని పరిస్థితులకి ఎప్పుడూ ఇలాగే ఉండిపోతుందా అసలు ఇంతేనా అనుకుంటూ ఉంటాం, కానీ ఉండదన్నమాట. ఖచ్చితంగా చీకటి వెళ్ళిపోతుంది, తర్వాత ఎలాగో మార్నింగ్ సూర్యోదయం అవుతుందో మన జీవితంలో కూడా అలాగే వస్తుందన్నమాట. కాకపోతే ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటి, ఇందాకే చెప్పుకున్నాం కదా, సహనంగా ఉండాలి, పాజిటివ్ థింకింగ్గా ఉండాలి. మరి అసలు ఈ పాజిటివ్ థింకింగ్ అనే మాట వినగానే గుడ్ మార్నింగ్ విజయవాడలో పాజిటివ్ థింకింగ్ గురించి ఎందుకు మీతో మాట్లాడకూడదు అనిపించింది అనమాట. మరి మనం మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో పాజిటివ్ థింకింగ్ గురించి. ఎప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఆట అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మనం మాట్లాడుకుంటున్నాం కదా పాజిటివ్ థింకింగ్ గురించి. మరి ఏంటి పాజిటివ్ థింకింగ్ గురించి మనం తెలుసుకోవాల్సింది అంటే కనుక, పాజిటివ్ థింకింగ్ అనేది మన జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన అలవాటు అన్నమాట. మన ఆలోచన విధానం అనేది ఆరోగ్యం, పనితీరు, సంబంధాలపై ప్రభావం చూపిస్తుందన్నమాట. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం సానుకూలంగా అంటే పాజిటివ్గా ఆలోచించే వారికి మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఒత్తిడి, కుంగుబాటు ఇవి కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. మరి పాజిటివ్ ఆలోచనలను పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? అన్నిటికంటే ముందు వివిధ భారతి వినాలి అన్నమాట. దాంతోపాటు మంచి పుస్తకాలు చదవడం, స్ఫూర్తినిచ్చే మాటలు వినడం వల్ల పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ దృక్పథం అనేది పెరుగుతుందన్నమాట. మరి ఇంకా

మరమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా పాజిటివ్ థింకింగ్ గురించి. మరి ఇందాకే చెప్పా, పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళ నేచరే డిఫరెంట్ గా ఉంటుంది, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు అని చెప్పి. సో దీని గురించి ఒక రియల్ ఇన్సిడెంట్ నేను మీతో అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, మనం కూడా వాళ్ళలో ఉండే ఉంటాం. సరే, ఇంతకీ విషయం ఏంటి అంటే చాలా మంది జనాలు ఉన్నారనమాట. సో ఒక లోకల్ బస్సులో, సో అందరితో పాటే నేను కూడా ఎక్కాను. సో అలాగే అందరూ ఉన్నారనమాట. సో ఒక ఎవరు అంటే కనుక ఒక 25 ఇయర్స్ అలా ఉంటాయన్నమాట. సో తను ఇలా ఆల్రెడీ కూర్చుంది, ఇలా ఎక్కినప్పుడు ఏమైందంటే కాలేజ్ ఆర్ ఆఫీస్ బ్యాగ్ గట్టిగా తగిలిందనమాట. సో మనమైతే ఏం చేస్తాం, నేను కూడా రియాక్ట్ అవుతాం చాలా విషయాలకి. సో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి. కానీ నాకు అక్కడికి అనిపించింది ఏంటి అంటే, ఈ బ్యాగ్ ఎవరైతే తగిలించుకొని వచ్చారో ఆ కూర్చున్న ఆవిడ అసలు రియాక్ట్ అవ్వలేదన్నమాట. పైగా తనకి హెల్ప్ చేసి బ్యాగ్ కూడా పట్టుకుంది, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు, అసలు నుంచోడానికి ప్లేస్ లేదు. అలాంటిది కూర్చొని ఎవరైతే ఇలా కూర్చొని ఉన్నారో బ్యాగ్ తగిలినా కూడా అసలు ఏమనలేదు. అంటే తగిలింది గట్టిగానే, కానీ అసలు ఏమనలేదు. పైగా ఒక మాట అన్నారనమాట. సో అది ఖచ్చితంగా మనందరినీ చాలా చాలా ఆలోచించేలా చేస్తుంది. ఏమన్నారు అంటే కనుక, ప్రయాణం చాలా చిన్నది, నేను ఇంకొక 2 స్టాప్స్ తర్వాత దిగిపోతాను. ఈ మాత్రం దానికే ఎందుకు అరవడం, ఎందుకు గొడవ పట్టడం, ఎందుకు బీపీ తెచ్చుకోవడం, ఎందుకు టెన్షన్ తెచ్చుకోవడం, ఎందుకు. సో ప్రయాణం చాలా చిన్నది అనే మాట మనం చాలా చాలా ఆలోచించేలా చేస్తుంది కదా. మరి నిజంగానే ప్రయాణం అయితే చాలా చిన్నదే. సో ఎప్పటి వరకు మనం ఎవరితో ఉంటాం, ఎక్కడి వరకు ఉంటాం, మన స్టాప్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దిగిపోవాల్సిందే, అది అందరికీ తెలిసిందే. ఆహా, అయినా కూడా అసలు బ్యాగ్ తగలడం ఏంటి, నాకు తగలడం ఏంటి అని రియాక్ట్ అవ్వకుండా, సో ఇలా చిరునవ్వుతో స్పందించి అప్పుడు ఆ రోజు మూడ్ పాడవకుండా ఉంది, అట్ ద సేమ్ టైం మనల్ని కూడా ఆలోచింపలేగా చేసిందనమాట కదా. సో మాట్లాడుకుందాం ఇంకా దీని గురించి ఖచ్చితంగా ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆకాశం నీ హద్దురా మూవీ నుంచి ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న మాట్లాడుకుంటున్నాం కదా పాజిటివ్ థింకింగ్ గురించి. మరి ఇందాకే ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పాను. సో ఇందాక చెప్పినట్టు అసలు రియాక్ట్ అవ్వలేదు, బ్యాగ్ తగిలినా కూడా పట్టుకొని ఇంకా ప్లేస్ కూడా ఇచ్చింది. ఆ రోజు మూడ్ ఆఫ్ చేసుకోలేదు, గొడవ పడలేదు, కొత్త శత్రువుని కూడా కొందించుకోలేదు అనమాట. ఇంకా ప్రయాణం చాలా చిన్నది అనే మాట మనందరినీ కూడా ఆలోచింపలా చేస్తుందని చెప్పాను కదా. మరి అప్పుడు మనం అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, అసలు రోజువారీ ప్రయాణాలే కాదు మన జీవిత ప్రయాణానికే గ్యారంటీ లేదు కదా. ఎంత సమయం ఎవరిక్కడ ఉంటాం అనేది ఎవరం కూడా చెప్పలేం. అయినా కూడా ఏంటో తెలీదు, ఎవరికి వాళ్ళు కొంతమంది వాళ్లే శాశ్వతం అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఆవేశం, కోపం, అసూయ, స్వార్థం, క్షమించలేనితనం, ఇట్లా రకరకాల ప్రతికూల భావోద్వేగాల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాస్త సర్దుకుపోయే అంటే అక్కడ పరిష్కారం అయిపోతుంది అన్న చోట కూడా సో వాదనకి దిగుతూ ఉంటారనమాట. దానివల్ల సమయాన్ని శక్తిని వృధా చేసుకోవడం జరుగుతుంది. చాలామంది మనలో కొంచెం బ్యాగ్ తగిలితే కనుక అసలు తోక తొక్కిన తోచిపోవంటారు కదా. సో ఖచ్చితంగా ఎమోషన్స్ అనేవి మనకు ఉంటాయి, మనందరం కూడా అట్లా రియాక్ట్ అయిపోతాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం కనుక పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోగలిగితే అసలు సమస్యల్ని చాలా సింపుల్గా సులువుగా పరిష్కరించేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటప్పుడే ఇలాంటివి మనసుకి ఎంతో హాయినిస్తాయి, తర్వాత ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అలాగే మనం ఇంట్లో వాళ్ళ మీద ఎలా అయితే అన్నీ మర్చిపోయి మళ్ళీ మనం ప్రేమను చూపిస్తాం, కానీ బయట వాళ్ళ మీద మాత్రం ఏదైనా తేడా వచ్చేస్తే ఒంటి కాలు మీద లేచేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఒకవేళ మనల్ని మరీ ఇబ్బంది పెడుతున్నారనుకో ప్రసన్న, అప్పుడేంటి అంటే జాగ్రత్త అని ఒక మాట చెప్పేస్తే సరిపోతుందనమాట. కాబట్టి ప్రతికూల భావోద్వేగాలు ఎప్పటికైనా సరే ఆరోగ్యానికి హాని మాత్రమే చేస్తాయి.

0: అనమాట. సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ థింకింగ్ పెంచుకుంటే సగం సమస్యలు మాయమైపోతాయి. కావాలి అంటే ఈ రోజు నుంచి చెప్పడం నిజంగా చాలా ఈజీనే, పాటించడమే చాలా కష్టం. బట్ ట్రై చేద్దాం. పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కూడా షేర్ చేశాను కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం ఇట్లా మనం రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో ప్రయాణం చాలా చిన్నది అనే మాట మాత్రం అందరం గుర్తుపెట్టుకుందాం. సాధ్యమైనంత వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదంగా నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ గడిపేద్దాం. సో అదనమాట పాజిటివ్ థింకింగ్ గురించి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ అయితే ఇంకా అయిపోలేదు. సో ఇంకా మనకి జాబ్ అప్డేట్స్, అలాగే గోల్డ్ రేట్, పెట్రోల్ డీజిల్ రేట్స్ అవన్నీ కూడా చెప్పేస్తాం. మరి పాజిటివ్ థింకింగ్ గురించి అయితే ఇక్కడితో అయిపోయింది. మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ జయం మందేరా అనమాట. ఈ సాంగ్ వింటూ నేను నెక్స్ట్ చెప్పబోయే అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: దిస్ ఇస్ ద 21st సెంచరీ, వి ఆర్ యూత్. యూత్ చోజ్ లైఫ్స్ పాత్ అండ్ హెల్ప్స్ ఫర్ అవర్ గ్రోత్. Handle it smooth. This is the truth.

మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి విజయవాడలో అంటే కనుక 22 క్యారెట్స్ గోల్డ్ అయితే పర్ గ్రామ్ 24 క్యారెట్స్ గోల్డ్ అయితే గ్రామ్ 16,375 రూపాయలు ఉందన్నమాట. అలాగే 22 క్యారెట్స్ అయితే పర్ గ్రామ్ ఎంత ఉంది అంటే 15,010 రూపాయలు అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే చెప్పేస్తాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చుక్కల్లో చంద్రుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
0: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ మన విజయవాడలో పెట్రోల్ రేట్ ఎలా ఉంది పర్ లీటర్ అంటే కనుక 117.25 రూపాయలు ఉందన్నమాట. అలాగే డీజిల్ అయితే 104.96 రూపాయలు అయితే ఉందన్నమాట. సో మరి జాబ్ అప్డేట్ ఏంటి అంటే కనుక ANGRAU అంటే ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ అసోసియేట్ అలాగే టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఖాళీలు అయితే 4. అర్హత ఏంటి అంటే అగ్రికల్చర్ బీటెక్ ఆర్ అగ్రికల్చర్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్ట్లో పీహెచ్డీ లేదా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. అలాగే టీచింగ్ అసోసియేట్కి అయితే జీతం నెలకి 61,000 రూపాయలు ఉంటుంది, 61,000 నుంచి 67,000 వరకు ఉండొచ్చు అనమాట. అలాగే టీచింగ్ అసిస్టెంట్కి అయితే 35,000 అయితే ఉంటుందన్నమాట. మరి అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ ఏంటి అంటే కనుక 28 ఆగస్ట్ 2026. ఇంకా 2 డేస్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో చెప్పాను కదా, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనమాట. సో అది మరి జాబ్ అప్డేట్ అయితే. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరి గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ని యొక్క బ్యూటిఫుల్ సాంగ్తో సైనింగ్ ఆఫ్ చెప్పేయాలి కదా. సో నేనైతే మీ అందరి కోసం హనుమాన్ జంక్షన్ మూవీ నుంచి మరి ఈరోజు మనం ఖుషీ ఖుషీగా సాంగ్స్ ప్లే చేసుకున్నాం, మంచి పాజిటివ్ థింకింగ్ గురించి మంచి మంచి మాటలు మాట్లాడుకున్నాం. కాబట్టి మరి ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ ఖుషీ ఖుషీని ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఖుషీ ఖుషీగా మీ సాంగ్ అయితే ప్లే చేస్తూ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
10: ఖుషి ఖుషిగా ఉంది సుమా, మదనుడికే మనోరమ, ఖుషి ఖుషిగా ఉంది.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణ దేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. విద్యుత్ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా సాస్కీ 2026-27 పథకం కింద సంస్థాగత సంస్కరణలను అమలు చేసేందుకు అనుమతిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన భారత్ నెట్ కార్యక్రమం కోసం పంచాయతీలకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వ కనెక్షన్లుగా పరిగణించాలని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు నిన్న ప్రమాణం చేశారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బా హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మల్లికార్జునరావుతో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. భారత్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన యంత్రాలు, విడిభాగాలకు తప్పనిసరి అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ నుంచి హైటెక్ రంగ సంస్థలకు మినహాయించి ఇచ్చే నియమావళిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా, ఆశకి అవకాశానికి ఆశ.

0: దానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 9 గంటలు దాటి 5 నిమిషాలు దాటి 26 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లోకి ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఈ రోజు నేను మీ అందరితో షేర్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే గనక జంతువుల గురించి అనమాట. మరి ఎలాంటి జంతువులు అంటే మన పెంపుడు జంతువుల గురించి అంటే కాదు పోనీ, ఇంకేమైనా కొత్తవా అంటే ఎస్ కొత్తవి అనమాట. ఏంటి అంటే శాస్త్రవేత్తలు అసలు ఇప్పటి వరకు లేకుండా ఇప్పుడు కొత్తగా మనకి అంతరించిపోతున్న వాటిల్లో కొన్ని ఉంటాయి కదా, సో అలా శాస్త్రవేత్తలకి వాళ్ళ పరిశోధనలో కనిపెట్టబడిన కొత్త జంతువులు అనమాట. సో అవి ఏంటి అనే వాటి గురించి ఇవాళ జోరుగా హుషారుగాలో మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మీ అందరి జోష్ని పెంచడానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్న ఫ్రమ్ ద మూవీ మగధీర అనమాట. ఈ సాంగ్స్ వింటూ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి చెప్పాను కదా, యానిమల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది కూడా అసలు ఇప్పటి వరకు అంటే కనిపించకుండా పోయి తర్వాత మళ్ళీ శాస్త్రవేత్తల పరిశోధనలో కనిపించను అనమాట. సరే, ఇంకా అసలు అవేంటి అని అనుకుంటూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏంటి అంటే కనుక, గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో గల ఉప్పు చిత్తడి నేల లిటిల్ రన్ ఆఫ్ కచ్లో ప్రపంచంలోనే అతి చిన్న ఫెనెక్ జాతి నక్కని గుర్తించారనమాట. ఇది గుజరాత్ అడవుల్లో అరుదుగా కనిపించే జీవి. వీటిని ఇందాక చెప్పినట్టు అంతరించిపోతున్న జాతిగా ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగిందనమాట. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలో ఈ నక్క ఫొటోస్ అయితే రికార్డ్ అవ్వడం వల్ల వీటి గురించి మళ్ళీ మనందరికీ మాట్లాడుకునే అవకాశం అయితే వచ్చింది, అలాగే తెలిసింది కూడా. అసలు ఇవి ఎలా ఉంటాయి తెలుసా? సుమారుగా 1 నుంచి 1.5 కిలోల బరువు ఉంటాయి అనమాట. అడుగు పొడవు ఉంటాయి, అట్లాగే 6 అంగుళాల పొడవైన చెవులు ఉంటాయన్నమాట. ఇవి ఏలికలు, పక్షులు, గుడ్లు, బల్లులు ఇట్లా చిన్న చిన్న కీటకాలని తిని జీవిస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ జాతి నక్కలు ప్రధానంగా ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడర్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సహారా ఎడర్లో మరి ఇవి రాత్రిపూట సంచరించే జంతువులు కాబట్టి పగటిపూట ఎండకి వేడికి, అంటే ఎండ వేడికి బాగా దూరంగా బొరియాల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయన్నమాట. నిజంగా ఒక అడుగు ఉండడం ఏంటో, ఇంత చిన్నవేంటో. సో ఇలాంటి జీవులన్నీ ఇంకా ఎన్నున్నాయో మనం మాట్లాడుకుంటూ ఉంటే తెలుస్తుంది. సో ఇంకా మాట్లాడుకుందాం. ఈరోజు జోరుగా హుషారుగా మీరు వింటున్నారో లేదో నాకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ ఎలాగో మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి కదా. సో చూద్దాం, ఇప్పుడైతే మరి జోరుగా హుషారుగా అయితే వింటున్నారా వినట్లేదా, సో ఎంతవరకు మీరు అర్థం చేసుకుంటున్నారు అనేది తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ అవర్లో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ప్రేమ కావాలి అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి శాస్త్రవేత్తలు కనుగొన్న ఏంటి ఇంకా జాతి అంటే కనుక, ఇందాకే చెప్పాను ఒక చిన్న నక్క గురించి మనం కనుక్కున్నాము, అదే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు, దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే దాని పేరేంటి అంటే చెప్పాను కదా ఇందాక, ఫెనెక్ జాతి నక్కని గుర్తించారు కదా. అలాగే అరుదైన బల్లి జాతిని కూడా కనుక్కున్నారనమాట. అసలు బల్లె దాని గురించి అంత స్పెషాలిటీ అంటే, నిజంగా దీని పేరు వింటే స్పెషాలిటీ ఉందని అనిపిస్తుంది. మరి ఇంతకీ ఈ బల్లి పేరేంటి అంటే జుమా లెపర్డ్ గెక్కో. ఏంటి బల్లి పేరేనా ఇది అంటే, నిజంగానే బల్లి పేరు. సో దీన్ని ఏమని పిలుస్తారు, జుమా లెపర్డ్ గెక్కో అని పిలుస్తారు అనమాట. అందంగా అందమైన అత్యధికంగా అక్రమ రవాణా అవుతున్న సరీసృపాల్లో ఒకటైన అరుదైన బల్లి జాతిని జిఎస్ఐ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట, సో శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారనమాట. బీహార్లోని కైమూర్ జిల్లా అటవీ ప్రాంతంలో వీటిని గుర్తించడం కూడా జరిగింది. వీటికి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, చిరుతపులి లాంటి అంటే చిరుతపులికి ఎలాంటి చారులు అయితే ఉంటాయో ఈ జుమా లెపర్డ్ గెక్కోకి కూడా అలాంటి చారులే ఉంటాయి అనమాట. సో అదే దీని స్పెషాలిటీ. నిజంగా దీని పేరు వినగానే అసలు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. మరి శాస్త్రవేత్తల పని ఏంటి అంటే ఇలా అంతరించిపోతున్న అంటే జీవుల్ని జాతుల్ని కనుక్కోవడమే అనమాట. సో మరి ఇంకా ఏం కనుక్కున్నారు, అసలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా ఉన్నాయా ఇలా కనుక్కున్నవి అంటే మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఇవాంటి జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

నేను నా రాక్షసి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా శాస్త్రవేత్తలు కనిపెట్టిన

లో కూడా రకరకాల చెమలు ఉంటాయి, మనం అలా పరిశోధించి తెలుసుకుంటూ ఉంటే తెలుస్తాయి అన్నమాట. సరే, ఇంతకీ అసలు ఈ ఆర్మీ చీమల గురించి మనం ఏం మాట్లాడుకోవాలి, అవన్నీ కూడా జోరుగా హుషారుగా అంటే అసలు ఎలా కనిపెట్టారు, ఎక్కడున్నాయి అవి అని అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ యువా అనమాట. యువా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆర్మీ చీమల గురించి అసలు ఎక్కడ కనుక్కున్నారు ఏంటి అవి ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడైతే ఈ సాంగ్ వినండి. స్టే ట్యూన్డ్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

రాధికేశవ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఆన్ లియాన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఆర్మీ చీమల గురించి, మరి ఇంతకీ శాస్త్రవేత్తలు ఎక్కడ కనుక్కున్నారు అని చెప్పేశాను కదా. సో ఇందాక చెప్పినట్టే శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో వీటిని గుర్తించడం జరిగిందనమాట. ఇవి ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలో కనిపించే అత్యంత సంచార

మాంసాహారులు అనమాట. ఎందుకు అంటే అవి వాటి శరీరాలతో తాత్కాలిక బయోవాక్స్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఇంకా ఏంటి అంటే కనుక దండెత్తి, కీటకాలు, ఇతర చిన్న చిన్న క్రిములు, కీటకాలు ఇవన్నీ ఉంటాయి కదా, సూక్ష్మక్రిములు, వీటన్నిటినీ కూడా వాటి పదునైన కూరలతో పట్టి తింటాయి అనమాట. సో వాటి కూరలు చూస్తేనే అసలు భయంకరంగా ఉంది. యాక్చువల్లీ ఇప్పటి వరకు అధ్యయనాల ప్రకారం దేశంలో 38 రకాల ఆర్మీ చీమలు గుర్తించారనమాట. అసలు ఎప్పుడైనా మనకు తెలుసా ఏంటి చీమల్లో ఇన్ని రకాలు ఉండడం, మళ్ళీ వాటిల్లో ఆర్మీ చీమలు ఉండడం, మళ్ళీ వాటిల్లో 38 రకాల ఆర్మీ చీమలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు కొత్త జాతుల్ని కనుగొనడంతో, అంటే కనిపెట్టడం వల్ల ఆర్మీ చీమల జాతుల సంఖ్య 40కి చేరింది అని చెప్పి కీటక శాస్త్రవేత్తలు సహనశ్రీ, జీవ వైవిధ్య పరిశోధకులు మంజునాథ్, ఎస్ నాయక్ తెలియజేశారనమాట. సో మొత్తానికి వాళ్ళ పరిశోధనల ఫలితంగా మనకి ఆర్మీ చీమలు ఉన్నాయని, అందులో మళ్ళీ 38 రకాలు ఉన్నాయని, ఈ రెండు కూడా యాడ్ అయ్యి 40 అయ్యాయని తెలిసిందనమాట. సో ఎనీవేస్, ఇవాళ జోరుగా హుషారుగా మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇట్స్ మై లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్తో జోరుగా హుషారుగా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం నవరస భరిత హరివిల్లు ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్టంలోని సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటి వనాల ఏర్పాటు ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు నిన్న పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం రాష్ట ప్రభుత్వం యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమక్షంలో అసాఖ్య ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యూకే ప్రభుత్వ అధికారి చార్జ్ వాలియా ఒప్పందంపై సంతకాలు చేశారు. గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. భారత్ స్వదేశీ టెలికాం సాంకేతికత అభివృద్దికి సీడాట్ కీలకంగా పనిచేస్తుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. సీడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట ఆవిర్భావం కోసం అసమాన త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకంగా తాగునీటి సరఫరా పథకాలకు ఆయన పేరును ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్పూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నానే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిస్సా జయంతి ఈరోజు. ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు.

0: మీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 10 గంటలు దాటి 8 నిమిషాలు దాటి 57 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ హర్విల్లో ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ హర్విల్లులో క్వశ్చన్స్ అడగడానికి నేనైతే రెడీగా ఉన్నాను. యాక్చువల్లీ దానికంటే ముందు కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట. సో ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, అన్ని ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగున్నాయి అంటూ మెసేజ్ చేశారు. మరి అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి, హాయ్ ప్రసన్న గారు అంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఏంటి అప్పల్ రాజు గారు, ప్రసన్న అంటే ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, రాని అనుకున్నారా రాలేని అనుకున్నారా అని చెప్పి. సో గట్టిగా ఇలాగే కోరుకోండి, మార్నింగ్ ఇంకా వచ్చి చాలా మంచి మంచి మాటలు ప్రోగ్రామ్స్ చేయాలని ఉంది నాకు కూడా. సో మన సంకల్పం మంచిదైతే అంతా మంచి జరుగుతుంది అంటూ ఉంటారు కదా. సో ప్రసన్న మార్నింగ్ రావాలి అని చెప్పి గట్టిగా కోరుకోండి. నేను కూడా ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారనమాట, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అండ్ విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. సో అంటే మీ అందరూ క్వశ్చన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. సో యాక్చువల్లీ ఇందాక చెప్పా కదా జోర్గా హుషార్గా ప్రోగ్రామ్ మీరు విన్నారో లేదో ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. సో ఎందుకంటే నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ అంటే ఆ ప్రోగ్రామ్ వింటే చాలా చాలా ఈజీ అయిపోతుంది ఆన్సర్ అయితే. సరే ఇంతకీ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్కి ఇంట్రడక్షన్ చెప్పకుండా మనం అసలు క్వశ్చన్స్ అడగం కదా. సరే క్వశ్చన్ ఏంటి అంటే కనుక జెడ్ఎస్ఐ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు జూమా లెపర్డ్ గెక్కో అనే అరుదైన బల్లి జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు? మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది, దాని తర్వాత మీ అందరి కోసం నువ్వు వస్తావనే మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. వింటర్ స్టేజ్ 101.3 వివిధ భారతీయ ఫామ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకైతే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. మరి ఆన్సర్స్ అయితే చాలా తక్కువ మందే పంపించారు. సరే ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు జూమా లెపర్డ్ గెక్కో అని అరుదైన బల్లి జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు? దీని గురించి మనం జోరుగా హుషారుగాలో మాట్లాడుకున్నాం. మరి ఆ రాష్ట్రం ఏంటి అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి అని చెప్పాను. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ ఇంకా మెర్సి విజయ పంపించారు. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి వీళ్ళందరూ కూడా పంపించారనమాట. రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ అలాగే శేషాద్రి రాజవరం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఓకే మీరు ఆలోచిస్తూ ఉండండి, క్వశ్చన్ నాకు తెలిసి ఇంకొకసారి అడిగాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. భాస్కర్ గారు పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, దేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, అందరికీ శుభోదయం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు అనమాట, ఇప్పుడే వింటున్నా అంటున్నారు, క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అండ్ ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ సాంగ్స్ బాగున్నాయి.

అంటున్నారు. ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు ఎం నరేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాన్ జైనుద్దీన్. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. సరే ఏం పర్లేదు, మరి ఇంతకీ అది ఎక్కడ శాస్త్రవేత్తలు దాన్ని కనిపెట్టారు గుర్తించారు అంటే కనుక బీహార్ రాష్ట్రంలో అనమాట. ఇందాకే మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా, సో దీని పేరు కూడా వెరైటీగా ఉంది అని చెప్పుకున్నాం. సో ఎక్కడ గుర్తించారు అంటే బీహార్, బీహార్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరే మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చాలా తక్కువ మంది రైట్ ఆన్సర్ పంపించారు కదా, సో ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాం ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తే మేము ఆలోచించుకుంటూ ఉంటాము అనే కదా మీరు అనుకుంటూ ఉన్నారు. సరే అడిగేస్తా, అది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు? ఇదే క్వశ్చన్. ఇంకా దాన్ని వదిలేసేయండి, ఆ జూమా లెపర్డ్ జెకో అనే దా గెక్కో, యాక్చువల్లీ జూమా లెపర్డ్ గెక్కో, ఆ క్వశ్చన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను కదా, సో దీనికి ఆన్సర్ పంపించండి. ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. మరి దానికి ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0666-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ వినాలి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రాంలో. మరి ఇందాకే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. చాలా మంది మెసేజ్లు అయితే పంపించేసేసారు. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను కదా, ఎంతకి ఎవరు పంపించారు అంటే కనుక అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించేశారనమాట. కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పుల్లిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా టైలర్ రమేష్, వీళ్ళందరూ వెంకటాచలపతి పంపించారనమాట. ఎక్కడి నుంచి? అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయవాడ నుంచి నందు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శేషాద్రి గారు రాజవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. ఆన్సర్ కూడా ఆలోచించవచ్చు కదా. ఎం నరేష్, మెర్సి విజయ, మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి పంపించారనమాట. ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా మురళి గారు పంపించారు హాయ్ అంటూ. ఆన్సర్ కూడా ఆలోచించాల్సింది వచ్చేసేది. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగలక్ష్మి నందివెలుగు నుంచి అనమాట గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రాంప్రసాద్ గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఏ సుకన్య అనమాట గుంతకల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బీవీ నగర్ నెల్లూరు నుంచి నమస్తే మేడం ఎలా ఉన్నారు అంటూ మెసేజ్ చేశారనమాట. గుడ్ మార్నింగ్ చెప్తూ రాజశేఖర్ రాజు గారు మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాన్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. సో మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి, జూన్ 1. సో ఆల్మోస్ట్ ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు బింబిసారా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా అందరి కోసం. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటోంది,
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్. మీలాంటి

0: స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక ప్రేమ అనేది అన్ని కాలాల్లోనూ లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ఈ కోట్ చెప్పింది ఎవరు? అదే అన్నమాట క్వశ్చన్. ఈ రోజు ప్రోగ్రామ్ వినుంటే దీనికి కూడా మీరు ఆన్సర్ చాలా ఈజీగా చెప్పేస్తారు. ప్రేమ అనేది అన్ని కాలాల్లో లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ఈ కోట్ చెప్పింది ఎవరు? అదే క్వశ్చన్. మీరు అడగకుండా క్వశ్చన్ 2 సార్లు అడిగేశా, మరి మీరేం చేయాలి? దీనికి ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం సోలో బతుకే సో బెటర్ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మీరైతే క్వశ్చన్ ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 201.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హర్విల్ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. ఎవరు అంటే అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, శేషాద్రి రాజవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అనంతపురం నుంచి టైలర్ రమేష్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్, మెర్సీ, విజయ, మూసపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు, ఇంకా పుట్టపాకి నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి వీళ్ళందరూ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు అంటూ నాకు ఆన్సర్ తెలియదు అంటున్నారు. అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు, నేను ఎలాగో ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేసేస్తాను కాబట్టి తెలుసుకోండి. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచార్యలో టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే భాస్కర్ గారు బెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ భాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మొత్తానికి నేను అడిగిన క్వశ్చన్కి ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరింతకీ ప్రేమ అనేది అన్ని కాలాల్లో లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ కోట్ చెప్పింది ఎవరు అంటే మీరందరూ పంపించింది అనమాట మదర్ థెరీసా. మరి ఇవాళ హర్వీల్ ప్రోగ్రామ్ మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. సో మళ్ళీ ఎప్పుడు చెప్పేది అనమాట ప్రసన్న వచ్చేంత వరకు అని అప్పుడే చెప్పను, ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా 10:45 ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంది. సో అది కూడా వినేసిన తర్వాత అప్పుడు సైనింగ్ ఆఫ్ చెప్తా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం హరివీళ్ళ ప్రోగ్రామ్కి మాత్రం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మీ అందరి కోసం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ మూవీ నుంచి ఒక షార్ట్ అండ్ స్వీట్ సాంగ్తో హరివీళ్ళ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫామ్.

ఇప్పుడు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్.

0: సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా డాక్టర్ గారు, షుగర్ సమస్యతో బాధపడేటువంటి వారు ఇన్సులిన్ అనగానే అసలు ఆ మాట వినగానే భయపడిపోతారు. అమ్మో, ఇంకా ఇన్సులిన్ వాడుతున్నాడు అంటే ఇది ఇంకా ఆఖరి దశ, ఇంకా అయిపోయినట్టే అంతా అని చెప్పి ఇలాంటి అభిప్రాయాలు, అపోహలు చాలా వింటుంటాం డాక్టర్ గారు. అసలు చెప్పండి డాక్టర్ ఫణికుమార్ గారు, ఇన్సులిన్ అనేది అసలు ఎప్పుడు ఇవ్వాలండి?
2: నమస్తే అండి. సో మనము డయాబెటీస్ టాపిక్స్ మనం ఈ డిస్కషన్ లో భాగంగా మనం ఈరోజు ఇన్సులిన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో ఇవ్వాల్సి వస్తుందండి. ఏ పర్సన్ అయినా సరే మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ అనేది అవసరం. బాడీలో ఉండే ప్రతి అవయవానికి అందించడానికి ఉండే బ్రిడ్జే ఇన్సులిన్ హార్మోన్. సో ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయని వారికి, ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి లేని వాళ్ళకే డయాబెటీస్ అనే వ్యాధి, డయాబెటీస్ అనే డిసార్డర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డయాబెటీస్ గురించి తెలిసిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఇంట్లో పేరెంట్స్కో ఎవరికో ఉన్నట్టు వాళ్ళకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఇన్సులిన్ అనేది ఒక భాగంగా అవగాహన ఉంది, అంతవరకు కరెక్టే. సో అసలు ఇన్సులిన్ ఎవరెవరికి వాడాలో నేను క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డయాబెటిక్స్లో రెండు రకాలు, టైప్ 1, టైప్ 2, ఆర్ ఎల్స్ ఇన్సులిన్ డిపెండెంట్ ఆర్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే టైప్ 1 అనే పేషెంట్స్లో ఏంటంటే అది చిన్న వయసులో వచ్చే షుగరు, ఎక్కువ శాతం చిన్న వయసులోనే వస్తుంది. వీళ్ళకి ఇతరత్ర కారణాల వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా లోపిస్తుంది కాబట్టి వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ మీదే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇన్సులిన్ ఇవ్వకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి షుగర్ కంట్రోల్ లేక ఇన్సులిన్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెండోది వచ్చేసి టైప్ 2 డయాబెటిక్స్, ఎవరైనా సరే ఇనీషియల్గా టాబ్లెట్స్తో కంట్రోల్లో ఉండి ఇంకా మాక్సిమం టాబ్లెట్స్ ఇవ్వాల్సిన డోస్ మించి ఇవ్వకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ట్రీట్మెంట్ ఒక లిమిట్స్, మాకున్న రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఏదన్నా ఒక టాబ్లెట్ ఉన్నప్పుడు దానికి ఎంత మోతాదు వరకు ఇవ్వగలమో అంతవరకే ఇవ్వాలి. అంత వాడిన తర్వాత కూడా వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడము, వాళ్ళ HbA1c కంట్రోల్లో లేకపోతే మనం వాళ్ళకి ఇన్సులిన్ అడ్వైజ్ టాబ్లెట్స్తో పాటు, అంటే రెండు రకాల ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్లో స్టార్టింగ్లో కొద్దిగానే రిక్వైర్మెంట్ ఉంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒక పూట టాబ్లెట్ తో పాటు అడ్వైజ్ చేయడం జరుగుతుంది, లేకపోతే టాబ్లెట్స్ తగ్గి చేసి రెండు పూట్ల ఇన్సులిన్ జరుగుతుంది. సో బేసికల్గా ఏంటంటే ఒక పేషెంట్కి, టైప్ 2 పేషెంట్కి టాబ్లెట్స్, ఆహార నియమాలు పాటిస్తూ, కఠిన పథ్యం పాటిస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, మందులు వాడుతున్నప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ అవ్వకపోతే మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఇన్సులిన్ అనే భయం పక్కన పెట్టేస్తే ఆ పేషెంట్కి రాబోయే రోజుల్లో వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా అతని HbA1c మెయింటైన్ చేయడానికి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ. ఇది కాకుండా మూడో రకం ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే డయాబెటీస్. అంటే నార్మల్గా ఉండే పేషెంట్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ డైట్తో చూసి, అయినా కూడా డైట్ కంట్రోల్ చేసినా కూడా గర్భిణీగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయితే ఖచ్చితంగా సేఫెస్ట్ మెడిసిన్ ఇన్సులినే కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్కి, షుగర్ ఉన్న వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, అప్పుడు మనం ఇన్సులిన్ వాడతామండి. ఆ 9 నెలలు తర్వాత పేషెంట్కి షుగర్ ఉందో లేదో దాన్ని బట్టి మనం ఆపేయచ్చు, అది అంతవరకు ఓకే. ఇది మూడో రకం వచ్చేసి ఎటువంటి డయాబెటిక్ పేషెంట్ అయినా సరే, కంప్లీట్గా కంట్రోల్ ఉన్న అటువంటి పేషెంట్ అయినా సరే, అతనికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ సడన్గా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, టాబ్లెట్స్ నోటి ద్వారా ఇవ్వలేని పరిస్థితిలో, తర్వాత హార్ట్అటాక్, బ్రెయిన్ ఏదో ఇష్యూస్ అయినప్పుడు షుగర్ విపరీతంగా ఫ్లక్చుయేట్, మొన్నటి వరకు కంట్రోల్ ఉన్న షుగర్ కూడా విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు, అలాంటి వాళ్ళకి టెంపరీగా ఒక 1 నెల 2 నెలలు ఇన్సులిన్ వాడడం జరుగుతుంటుంది. ఇకపోతే మూడోది వచ్చేసి ఇతరత్ర కారణాల వల్ల సరే, ముందు షుగర్ కంట్రోల్ లేక, బీపీ కంట్రోల్ లేక, కిడ్నీ వ్యాధి ఉండి కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ బాగా ఉన్నట్టు వాళ్ళు, వాళ్ళకి టాబ్లెట్స్లో ఆప్షన్స్, అంటే టాబ్లెట్ పరంగా షుగర్ ట్రీట్మెంట్కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కిడ్నీ పేషెంట్స్ కూడా ఇన్సులిన్ వాడే అవసరం ఉందండి. ఇంకా ఇవి కాకుండా బాగా ఇన్ఫెక్షన్స్ ఉండే పేషెంట్స్కి, లివర్ సమస్యలు ఉండే వాళ్ళకి కూడా, లేకపోతే కొన్ని రకాల టీబీ మందులు వాడుతున్నప్పుడు, ఆ టీబీ మందులు ఖచ్చితంగా వేసుకున్నప్పుడు ఆ టాలరేట్ చేయలేని పరిస్థితిలో టెంపరీగా ఆ టీబీ ట్రీట్మెంట్ అయ్యే వరకు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యమైన

0: ఓహో పబ్లిక్ ఏంటంటే ఇన్సులిన్ వాడితే అది అలవాటు అయిపోతుంది అనేది, అది చాలా రాంగ్. అసలు ఎవరికైతే అవసరం అవుతుందో అది ఇవ్వనప్పుడు జరగబోయే సైడ్ ఎఫెక్ట్స్ ని నివారించడానికి మాత్రమే ఇన్సులిన్ ఇస్తారు. సో ఇన్సులిన్ అనేది అలవాటు అవ్వడం అనేది అతిపెద్ద అపోహ. అంటే చాలా మంది దాన్ని అలా అర్థం చేసుకున్నారు, అంటే ఇన్సులిన్ ఇవ్వడం అనేది లాస్ట్ స్టేజ్, ఆ ఫైనల్ స్టేజ్ అనేది, అది రాంగ్ అండి. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో అవసరం బట్టి మనం ఒక ఫిజిషియన్ గా డాక్టర్ డిసైడ్ చేసి ఇది ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్జరీ తర్వాత ఇట్లా టెంపరీగా ఇచ్చిన వాళ్ళకి కొన్ని రకాల డయాబెటిక్ కీటోఅసిరోసిస్ అని, అది ఎక్కువగా టైప్ 1 వాళ్ళలో వస్తుంది, లేకపోతే టైప్ 2 వాళ్ళలో కూడా డయాబెటిక్ కీటోసిస్, కీటోఅసిరోసిస్ లాంటి సందర్భాల్లో కూడా టెంపరీగా కొన్ని రోజులు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ఇంతవరకు ఇన్సులిన్ గురించి నేను చెప్పదలుచుకుంటున్నానండి. కాకపోతే మనం చూస్తున్న పేషెంట్స్ లో చాలా మందికి ఇన్సులిన్ అనగానే ఆ సూది భయం వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద ఉండే అపోహల వల్ల కావచ్చు, ఇన్సులిన్ అనేది చాలా, ఆ ఇన్సులిన్ అనే పదం వాడగానే వాళ్ళు కొంచెం దాన్ని నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది మన అవేర్నెస్ తీసుకెళ్లాల్సిన అవసరం మనకుందండి.
1: డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు చెప్పారు, ఇప్పుడు ఏదో అంటున్నారండి ఇన్సులిన్ కు సంబంధించి ఏదో కొన్ని రకాల సీసాలు ఏదో ఉంటాయట, ఆ సీసాల్లో ఇన్సులిన్ ఏదో వాడాలని చెప్పి డాక్టర్లు చెబుతుంటారు. అవి వాడే విషయంలో కొన్ని అపోహలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి, మరీ ముఖ్యంగా గ్రామీణ వాసుల కోసం. అసలు ఈ ఇన్సులిన్ బాటిల్స్ అనేవి, సీసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా వాడాలి, కూలంకషంగా చెప్పండి.
0: సార్, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది అందరూ, అంటే ఇన్సులిన్ వాడేవారు మీ ఇంట్లో ఎవరన్నా సరే, పేరెంట్స్ కానీ ఇన్సులిన్ వాడేవారు, ఇన్సులిన్ వాడే వాళ్ళకి నేను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక చెప్పాలంటే ఒక 1/2 అవర్ చెప్పచ్చు. బేసికల్ గా ఇన్సులిన్ అనేది మనకి 2 రూపాయలే వస్తుందండి, బాటిల్ రూపంలోను పెన్ను రూపంలోనూ వస్తుంది. సో పెన్ను రూపంలో కూడా వాడే వాళ్ళు ఉంటారు, కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి బాటిల్ రూపంలో వాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. పెన్ను రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే, బాటిల్ రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే. కాకపోతే పెన్ను కొద్దిగా నొప్పి తక్కువగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది కాబట్టి పెన్నుకి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, అదే ఇన్సులిన్. అదే బాటిల్ రూపం గురించి మనం మాట్లాడదాం. పెన్ రూపంలో వాడే వాళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేదండి. కాకపోతే ఏంటంటే, నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో గమనించిన దాంట్లో చూసింది ఏంటంటే, పెన్ను వాడే వాళ్ళని ఏవైనా సరే ఫస్ట్ డాక్టర్ ట్రైనింగ్ ఇస్తారు, అంటే ఇది ఇలా వాడుకోవాలి, ఎక్కడెక్కడ చేసుకోవాలనేది, సైట్ రొటేషన్ అంటే పద్దాకు ఒకటే పాయింట్ లో చేయకుండా పాయింట్స్ ఎలా మార్చాలనేది నేను వేరే టాపిక్ లో చెప్తాను. బేసికల్ గా పెన్ను ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, కానీ బాటిల్ వాడే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్స్ అయినా సరే అతిపెద్ద అపోహ ఏంటంటే, బాటిల్స్ లో మనకి మార్కెట్ లో 2 రకాల ఇన్సులిన్ బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ 2 రకాల బాటిల్స్ డిఫరెంట్ పవర్ అని చాలా మంది అపోహ పడుతున్నారు. సో నేను వివరంగా చెప్పేస్తాను. ఇన్సులిన్ మనకి మార్కెట్లో మన ఇండియాలో 2 రకాల బాటిల్స్ అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ml బాటిల్ ఒకటి, తర్వాత రెండోది వచ్చేసి 100 యూనిట్స్ పర్ ml బాటిల్ కాన్సన్ట్రేషన్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ పేషెంట్ కి మనం డాక్టర్ గారు మందులు రాసినప్పుడు క్లియర్ గా, అంటే షార్ట్, కొంచెం డోసులు అవసరమైనప్పుడు 40 బాటిలే రాస్తారు. కొంతమందికి తకు డోసు అవసరం అవుతుంది, రోజు 5 పాయింట్లు 6 పాయింట్లు 6 పాయింట్లు 6 పాయింట్లు అలా ఉన్నప్పుడు 40 యూనిట్ల బాటిల్ రాస్తారు. కొంతమందికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి బాటిల్స్ అనేది డాక్టర్ గారు డిసైడ్ చేయడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు మీరు వాడే బాటిల్ ను ఒకసారి గమనిస్తే దానిపైన కాన్సన్ట్రేషన్ రాసి ఉంటుంది 40 IU, అంటే 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ లేదా 100 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ అని మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ ఉండే బాటిల్ కి 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ సూది మాత్రమే వాడాలి, అలాగే 100 యూనిట్ల బాటిల్కి 100 యూనిట్ల సూది సపరేట్ గా వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, ఏ రకమైన బాటిల్ కి ఆ రకమైన సూదే వాడాలి. సో మా ఎక్స్పీరియన్స్ లో నేను మాకు అంటే నెలకు ఒక్కళ్ళు ఇద్దరు షేర్ చేసే ఎక్స్పీరియన్సెస్ లో ఏమవుతుందంటే, ఈ బాటిల్స్ కి సూదులకి మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఐదర్ 2 జరగచ్చు. ఒకటి, షుగర్ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది బాటిల్ సూది మారితే, లేదా షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవారు ఖచ్చితంగా వాళ్ళు ఏ రకమైన బాటిల్ వాడుతున్నారో చూసుకుని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు, మీ ఇంట్లో బాటిల్ ఉన్నప్పుడు అయితే కనుక మీరు 40 యూనిట్ల పర్ ml బాటిల్ వాడేవాళ్ళు ఖచ్చితంగా 40 యూనిట్ల పర్ ml సూది మాత్రమే వాడాలి, అలాగే 100 యూనిట్ పర్ ml బాటిల్ వాడేవాళ్ళు 100 యూనిట్ పర్ ml సూది మాత్రమే వాడాలి. ఇక్కడ చిన్న అవగాహన లోపం వల్ల బాటిల్ ఒక రకం సూది ఒక రకం ఉండడం వల్ల వాడాల్సిన డోస్ కంటే ఐదర్ ఎక్కువ యూనిట్స్ బాడీలోకి వెళ్ళి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మనం పేషెంట్ చేసుకున్న దానికంటే తక్కువ యూనిట్స్ వెళ్ళి షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న నేను చూసిన పేషెంట్ ఏం చేశారంటే ఆవిడ నొప్పి తక్కువగా ఉందని చెప్పి 100 యూనిట్ల సిరంజ్ వాడుతున్నారు, అమౌంట్ తక్కువ ఉందని చెప్పి ఈ బాటిల్ వాడారు. సో దీనివల్ల ఆవిడ షుగర్కి బాగా

0: పెరిగిపోయింది 2 నెలల నుంచి. అది ఎందుకు పెరిగిందని అన్ని గమనించిన తర్వాత ఆవిడ పాయింట్లు కరెక్ట్ గానే వేస్తున్నారు, మందు కరెక్ట్ గానే వేస్తున్నారు, కానీ ఎక్కడ మిస్టేక్ అయిందని చెప్పి కొంచెం ఆరా తీస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే బాటిల్ సిరంజ్ మిస్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఈ 100 యూనిట్ల బాటిల్ పవర్ ఎక్కువ కదా, 40 యూనిట్ల బాటిల్ పవర్ తక్కువ కదా అన్నారు. ఎందుకు అట్లా అనుకున్నారమ్మా అంటే, 100 యూనిట్ల బాటిల్ రేట్ ఎక్కువ ఉందండి, 40 యూనిట్ల బాటిల్ రేట్ తక్కువ ఉంది అందుకనే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, 40 యూనిట్ల బాటిల్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 40 యూనిట్లు పర్ ఎంఎల్ అంటే 10, ఏ బాటిల్ అయినా 10 ఎంఎల్ఏ ఉంటుంది అంటే 10 మిల్లీలీటర్లే ఇస్తాడు. సో 40 యూనిట్లు పర్ ఎంఎల్ అండ్ ఇంటూ 10 ఎంఎల్ అంటే 400 యూనిట్లు వచ్చినప్పుడు అది కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. 100 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ ఏంటంటే కొంచెం 500-450 ఆ రేంజ్ మధ్యలో ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే, అది కొంచెం పవర్ ఎక్కువ ఇన్సులిన్, ఇది పవర్ తక్కువ ఇన్సులిన్ అనుకుంటున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇన్సులిన్ అనేది మనం ఎప్పుడు యూనిట్స్ ప్రకారమే మనం ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీరు ఏ బాటిల్ అయినా సరే వాడచ్చు, బాటిల్ వాడేటప్పుడు మాత్రం సూదులు మాత్రం అటు ఇటుగా చేసుకోకుండా వాడితేనే మీకు దానివల్ల కరెక్ట్ రిజల్ట్ అనేది జరుగుతుంది. ఒకటి. రెండు వచ్చేసి, ఈ సపోజ్ ఎగ్జాంపుల్, 40 యూనిట్ల బాటిల్లో 10 పాయింట్లు వాడే పేషెంట్ 40 యూనిట్ల బాటిల్ పెట్టుకుని 100 యూనిట్ల సూదితో కనుక 40 యూనిట్ల బాటిల్ చేసుకుంటే అతని బాడీలోకి 10 పాయింట్లు వెళ్లకుండా 4-5 పాయింట్లు మాత్రమే వెళ్తుంది. దీనివల్ల షుగర్ కంట్రోల్ తప్పుతుంది. ఇంకో విధంగా 100 యూనిట్ల బాటిల్ పేషెంట్ దగ్గర ఉండి కన్ఫ్యూజ్ అయ్యి పాపం తెలియక 40 యూనిట్ సిరంజ్తో కనుక చేసుకుంటే 10 యూనిట్లు చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఎక్కువ వెళ్లే అవకాశం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాటిల్ ఏ రకం వాడుతున్నారు, ఆ బాటిల్ మీద అంకె ఎంత ఉంది, 40 యూనిట్స్ పర్ ఎంఎల్, 100 యూనిట్స్ పర్ ఎంఎల్ అనేది చూసుకుని దానికి తగ్గ సూది మాత్రమే వాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇంతవరకు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్, డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి మార్నింగ్ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ చాలా చాలా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఎప్పుడూ చెప్పేదే అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, బోల్డ్ అన్ని మాటలు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి. మరి ఆర్జీ ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి ఆర్జీ ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.

న్యూస్ హెడ్లైన్స్ వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడానికి 840 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖపట్నం నగర పరిధిలో లేఅవుట్లలోని ఖాళీ స్థలాల్లో 35 కోట్ల రూపాయలతో 50 కొత్త పార్కులు అభివృద్ది చేసేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 4.40 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక నుంచి తన పరిధిలో తెలుగులోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న తెలిపారు. ప్రజలకు అర్థమయ్యే భాషలోనే ఉత్తర్వులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నిన్న ఒక ప్రకటనలో వివరించారు. భారత్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన యంత్రాలు విడిభాగాలకు తప్పనిసరి అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ నుంచి హైటెక్ రంగ సంస్థలకు మినహాయించి ఇచ్చే నియమావళిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరవజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేటు చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 11:06. మరి ఈ సమయంలో మనమంతా సినిమా కబుర్ల గురించి ముచ్చటించుకుంటుంటాం కదా, మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సినిమా కబుర్లని. మీకోసం మన సినిమా వర్గాలన్నిటినీ జల్లడి పెట్టేసి మరి ఎన్నో కబుర్లు తీసుకొచ్చాను, మీకు వాటన్నిటి గురించి చెప్పేస్తాను. అందుకంటే ముందు ఒక మంచి చిక్కరీ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని. మరి మీకోసం వచ్చేస్తుంది పెద్ద మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సినిమా కబుర్లలో. మరి ఈరోజు నేను మీకు చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక భయ్యా మామూలు విషయం కాదు, బ్లాస్టింగ్ విషయమే చెప్పచ్చు. ఎందుకీ మ్యాటర్ ఏంటంటే, హనుమాన్ అంటూ మన ఇండియన్ స్క్రీన్ మొత్తాన్ని షేక్ చేసేశారు ఈ మూవీతో. ఇప్పుడు జై హనుమాన్ అంటూ మళ్ళీ అభిమానులను అలరించడం కోసం సిద్ధమైపోతుంది ఈ టీం. ఈ మూవీ కోసం రిషబ్ షెట్టి హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా ఈ కాంబోలో రాబోతున్న ఈ మూవీ గురించి అయితే కనుక ఆల్రెడీ మనందరికీ ఎప్పటికప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఇంతవరకు బయటకు చెప్పకుండా మూవీ టీం ఒక సస్పెన్స్ని అయితే కనుక క్రియేట్ చేస్తుందట. అసలు విషయం బయటికి రానివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ ఈ విషయం కూడా నిజమైతే కనుక భయ్యా, ఇంతకీ విషయం ఏంటంటారా చెప్తాను భయ్యా, ఈ మూవీ కోసం ఒక లెజెండరీ స్టార్ హీరో గారిని ఏఐ ద్వారా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయిస్తున్నారని సినిమా వర్గాల్లో వినిపిస్తున్న వినికిడి. ఇది కనుక నిజమైతే మామూలుగా ఉండదు భయ్యా. అసలు ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ లెజెండరీ అంటారా, అసలు ఆ విషయాన్నే బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. ఏదేమైనా కానీ భయ్యా, సినిమా తెర మీద అందులోనూ మన ఇండియన్ సూపర్ స్టార్ స్టోరీస్ అనేటువంటి జై హనుమాన్ స్టోరీతో వస్తే ఉంటుంది భయ్యా. ఏ క్యారెక్టర్ అయినా ఎలా వచ్చినా కానీ దానికి పూనకాలైతే కనుక పక్కా ఖాయం భయ్యా. చూద్దాం సినిమా థియేటర్లో ఆ సినిమాలు కూడా చూసి ఆనందిద్దాం, అదన మన సంగతి. మరి ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా నుంచి సాంగ్ వింటే కూడా చాలా బాగుంటుంది కదా, అందుకే మీకోసం హనుమాన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. ఇప్పుడు చెప్పబోయే విషయం భయ్యా చాలా మంచి విషయం భయ్యా, బట్ ఏది ఫిక్స్ అయినా కానీ కేకో కేక. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఎన్బికే 111111 డైరెక్టర్ గోపీచంద్, ఈ కాంబినేషన్లో ఆల్రెడీ వీరనరసింహారెడ్డి అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ మరొక సంచలనంతో రాబోతున్నారు ఈ కాంబో, అదే మన ఎన్బికి 111. ఇంతకీ ఈ సినిమా స్టోరీ కోసం దాదా లేదా గాడ్ అనే టైటిల్స్ని చెక్ చేస్తున్నారట. మరి ఈ రెండు టైటిల్స్లో ఏది పెట్టినా కానీ భయ్యా సినిమా స్టోరీకి తగ్గట్టు మన బాలయ్య బాబు గారిని తెర మీద చూస్తే ఉంటుంది. ప్రతి ఒక్కడు జై బాలయ్య అనాల్సిందే, మరి మామూలుగా ఉండదు కదా. మరి ఏదేమైనా కానీ ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది భయ్యా ఆహా ఏముంది అని, అలాగే ఉంటుంది, ఏం తగ్గదు భయ్యా, అదనమాట సంగతి. మరి అందుకే ఈ సినిమా టైటిల్స్లో ఏది ఫిక్స్ అయినా కానీ మనం పండగ చేసుకోవడానికి సిద్ధపడదాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి సెలబ్రేషన్స్ అన్నీ, మరి బాలయ్య బాబు అభిమానులు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతుంది డాక్ మహారాజ్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ రండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అత్లీ ఈ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం రాక. ఆల్రెడీ ఈ మూవీ గురించి ఎన్నో విషయాలు బయటికి అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే కనుక ఫిలిం సర్కిల్స్లో బాగా చక్కర్లు కొడుతుంది భయ్యా. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే, ఈ మూవీలో విలన్లుగా అందమైన హీరోయిన్లే నటిస్తున్నారట అని టాక్. ఈ మూవీ టీమ్ దీన్నిలాగే బాగా ఇంప్లిమెంట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత ఈ మూవీలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనేది అయితే రాబోతుందట. మరి అది కూడా అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందని టాక్. ఈ విషయం కనుక నిజమైతే భయ్యా, నార్మల్గా అందమైన హీరోయిన్లని చక్కగా హీరోయిన్లుగా హీరో పక్కన పెడుతూ ఉంటారు, కానీ ఈ అందమైన హీరోయిన్లే విలన్గా నటిస్తున్నారు అంటే ఆ తర్వాత రాబోయే ట్విస్ట్ అని అంటే ఇదేదో కొంచెం సంచలనంగా ఉంది భయ్యా, కొత్తగా సరికొత్తగా ఉంది. ఇదంతా నిజమైతే ఒక రేంజ్ అయితే ఖాయం భయ్యా. చూద్దాం వెండి తెర మీద దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది ఎలా రాబోతుంది, అసలు ఇది నిజమా కాదన్న విషయాన్ని వెండి తెర మీద చూసి తెలుసుకుందాం, లేదా ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే రాబోతున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేద్దాం. మీకోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఇటీ ట్రాక్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టేట్ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరమున సినిమా కబుర్లలో. మన అల్లర్ నరేష్ గారు తనదైన మార్క కామెడీతో మరొక కొత్త సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. అదే రంభ ఊర్వశి మేనక. మరి ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే భయ్యా, ఇంతవరకు మన అల్లరుడిని చూసి ఏ రకంగా అయితే మనం ఎంజాయ్ చేశామో దానికి ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్లో ఎంటర్టైన్మెంట్ మనకి అందించడం కోసం సిద్ధమైపోతున్నట్టు ఏదో ఎక్కడో అర్థమవుతుంది. ఏదేమైనా భయ్యా, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నిజంగానే అల్లర్ నరేష్ భయ్యాకి కాస్త మళ్ళీ గోల్డెన్ టైం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా మంచి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించేయాలని. మరందుకే ఇప్పుడు ఆయన నటించేటువంటి సినిమాల నుంచి ఈ సాంగ్స్ మీకోసం. వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమంతా సినిమా కబుర్లంటూ ఇంతవరకు వింటూ ఎంజాయ్ చేసాం కదా. మరి ఇక నేనైతే ఈనాటి సినిమా కబుర్లకు బై బై చెప్పేసే సమయం ఆసన్నమైనది. ఇక తర్వాత మనం కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలుసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఓకరే వచ్చాడు కదరా.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. పేదలు అనాథల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరీసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆమె నిస్వార్థ సేవలను స్మరించుకుందామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రస్తుతం తాటికాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటి గింజల సేకరణ నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండో అంచెలో తాటి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలపడమే లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హులికెర వద్ద సుజ్లాండ్ విండ్ ఎనర్జీ సుమారు 10,000 కోట్ల రూపాయలతో చేపట్టిన 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నిన్న శంకు

శంకుస్థాపన చేశారు. రాష్ట పట్టణాభివృద్ది మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం రాష్ట ప్రభుత్వం యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమక్షంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ యుకే ప్రభుత్వ అధికారి చార్జ్ వాలియా ఒప్పందంపై సంతకాలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. కోచింగ్ సంస్థల నియంత్రణ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం జిల్లాలో 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న కోచింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఉంటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:06. మరి ఈ సమయంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా.

0: ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమాన్ని. మరి ముందుగా మీకోసం ఒక మంచి కూల్ సాంగ్ అయితే వినిపిద్దాం అనుకుంటున్నా. ఈ పాట వినేసిన తర్వాత ఎక్కడున్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వస్తున్న ఈ సాంగ్ మీకోసం బలగం మూవీ నుంచి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంకా పెడుతున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క, ఇక పొద్దు

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీయం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మొన్న మధ్యన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాంపోయా. అసలే ట్రైన్ జర్నీ, అందులోనూ ఆ లొకేషన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే ఎస్పెషలీ దీనికోసమే చేస్తారు అన్న విషయం తెలిసి మరీ ప్లాన్ చేసుకున్నాం. వెళ్తుంటే దారిలో భయ్యా అసలు అసలు ఏళ్ళు, చక్కగా కొండల మధ్య నుంచి ప్రవాహంలో వస్తున్న వాటరు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత బాగుందో భయ్యా. అది నీరా లేదంటే మంచా అన్న రేంజ్లో ఉండేది. ఇంత మంచి లొకేషన్ పక్కన పెట్టుకొని ఎదురుగా మా ఫ్రెండ్ ఒకడు ఏం చేస్తాడు తెలుసా భయ్యా, అసలు సంవత్సరం నుంచి నిద్ర లేని ఒకలాగా ఓతెగా నిద్రపోతూ ఉన్నాడు. ఇంతకీ అలా ఎందుకయిందిరా అంటే ఆడికి కార్ కొలెప్సీ అనేది ఉందట. ఈ కార్ కొలెప్సీ అంటే ఏంటో తెలుసా భయ్యా? ఏమీ లేదు భయ్యా, జస్ట్ చాలామందికి జర్నీ చేసేటప్పుడు అలా ఎక్కంగానే అది కారు అయినా బస్సు అయినా ట్రైన్ అయినా ఏదైనా కానీ జర్నీ చేస్తున్న మన ఫీలింగ్ వచ్చిందంటే చాలు వీళ్ళకి నిద్ర వచ్చేస్తుందంట. దాన్నే కార్ కొలెప్సీ అంటారట. ఇది మనలో చాలామందికి ఉంటూ ఉంటుంది, కాకపోతే తెలియనట్టు ఉంటాం, అదే మన ప్రత్యేకత అదనమాట సంగతి. మరి ఈ కార్ కొలెప్సీ అనేది మనకేమైనా ఉందా లేదని చెక్ చేసుకుందాం, జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త పడదాం అదనమాట విషయం. మురిపడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉన్నది ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:26. మనమున మీకు తెలిసే కార్యక్రమంలో వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి, అలాంటి విషయమే ఇంకొకటి చెప్పేస్తా ఇప్పుడు మీకు. మన మెదడు అనేది ఎప్పుడు ఎంత చురుకుగా ఉంటే మన మానసిక ఉల్లాసం కూడా అంత రెట్టింపుగా ఉంటుంది. ఇది మాత్రమే కాదండోయ్, మనం బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ మెదడు కనుక చురుకుగా ఉంటే మన బరువు కూడా ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అర్థం కాలేదు కదా? ఏం లేదు భయ్య, చాలా సింపుల్ విషయం. మన మెదడు అనేది చురుకుగా ఉంటే కనుక అది రోజుకి 400 నుంచి 500 క్యాలరీలు ఖర్చు చేస్తుందట.

మరి 400 నుంచి 500 క్యాలరీలు కట్ చేయాలంటే మనం ఎన్ని యోగాసనాలు చేయాలి, ఎంతసేపు జాగింగ్ చేయాలి? ఒకసారి లెక్క వేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మరి క్యాలరీలు తగ్గడానికి ఇది కూడా ఒక మంచి మార్గమే కదా. అందుకే అంటారు మెదడుకి ఎప్పుడు పదును పెట్టాలి అని. అది ఇదేనేమో, ఇందుకేనేమో అదనమాట సంగతి. మన ఇంత మంచి విషయం విన్నాక ఇంకొక మంచి పాట వింటే కూడా బాగుంటుంది కదా. అందుకే మీకోసం బంగారం మూ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు వార్తలు వింటారు, తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదు నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యుటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ

మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టం పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్టేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదు నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలని స్పూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ

కేరళ గొప్ప సంస్కృతిని సోదర భావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమాపేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటికం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరిప్పుడు నేను చెప్పబోతున్న విషయం అయితే కనుక కాస్త రియాలిటీకి దగ్గరగానే మనలో కూడా ఎక్కడో ఉందేమో అనిపించే విషయమే ఇది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే భయ్యా, షాపింగ్ చేసేవారిపైన ఈ మధ్యన ఒక చిన్న సర్వే చేశారట. ఆ సర్వే ప్రకారం డబ్బులు కట్టి వస్తువులు కొనేవారికన్నా కార్డులు ఆన్లైన్ ద్వారా పేమెంట్లు చేసేవారి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట. ఇది కొంచెం మనకి కూడా సంబంధించిన విషయం కదా భయ్యా. సో కాబట్టి జరంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో, ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా, అదనమాట మ్యాటర్. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి మన దగ్గర, చూద్దాం ఇంకెన్నున్నాయో తెలుసుకుందాం. మరి లోపైతే మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ సెహరీ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అవునా కాదా అనే డౌట్ అనుమానంలోనే ఉన్నాను. ఇంతకీ విషయం ఏంటంటే భయ్యా, ఇంగ్లీష్లో 1000లోపు వచ్చే అంకెల్లో దేనిలో కూడా, అదే ఆ అంకెల స్పెల్లింగ్లలో దేనిలో కూడా ఏ అనే అక్షరం ఒక్కసారి కూడా రాదట. నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదా. మనకెందుకు ఆలస్యం? డౌట్ ఉంటే 1 నుంచి 1000 దాకా వెంటనే 1, 2, 3, 4, 5 అని రాసేయండి. ఏ అనే అక్షరం ఎక్కడన్నా వస్తే నాకు చెప్పండి, ఎందుకంటే అది రాదు కదా. అదనమాట సంగతి. ఇది ఈనాట మీకు తెలుసా ప్రోగ్రామ్. సో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిప్పుడు రాబోతున్న ఈ పాటను కూడా వింటూ ఎంజాయ్ చేస్తానండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాటయం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ. నేను కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ఖేలో ఇండియా డైలాగు కార్యక్రమాన్ని రేపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేతన్న సేవ పథకంపై రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవ అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో నమోదైన అభ్యంతరాలు, క్లెయిమ్లపై నిన్న పెనమలూరు మండలం గోసాల గ్రామంలోని గ్రామ సచివాలయంలో నిర్వహించిన ప్రజా విచారణను కలెక్టర్ పర్యవేక్షించారు. కేరళ రాష్ట పేరును ఇకపై కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ పేరు మార్పు చట్టం 2026 ద్వారా లభించిన అధికారాలను వినియోగించుకుంటూ ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా 2026 ఆగస్టు 25 కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్టంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశంలో ఈ రోజు నిర్వహించారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థ దేశంలో ఓ చారిత్రాత్మక మైలు

రాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్బంగా దీని వ్యాప్తి ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని ఆయన పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరిసా జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆమె నిస్వార్థ సేవలను స్మరించుకుందామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీటి రామారావు కోరారు. వరి స్థానంలో అపరాలు లేదా ఆరుతడి పంటలను సాగు చేయాలని, అలాగే పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన కోరారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 13:04 అంటే 1:04 అర్థం. సో ఈ టైంలో మనమంతా ధీరా అంటూ వీరవనితల కార్యక్రమం గురించి, మనం ఉమెన్కి సంబంధించినటువంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఎన్నో టిప్స్తో నేను సిద్ధంగా ఉన్నా, వింటూ ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. మరిక ఏమాత్రం ఆలస్యం కాకుండా స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ ధీరా ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం అయితే కనుక ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం, ఆ తర్వాత మన టిప్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తానండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీరా ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, చాలామంది మహిళలు కాసేపు అలా ఎండలోకి వెళ్ళి వస్తే వారి ముఖంపై ట్యాన్తో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారు కాస్తంత చల్లటి పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి కాస్త మెల్లగా మర్దన చేస్తూ ఉంటే ఆ స్కిన్ ఇంప్రూవ్ అవుతుందట. మరి మన ఇంట్లో దొరికే చాలా చిన్న చిన్న వస్తువులే కదా, మేబీ ప్రయత్నిస్తే దాని ఇంపాక్ట్ బాగుంటుందేమో, అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఇన్స్పిరేట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నిజమేరా, ఏదో నిన్ను ఫాలో అవడం వల్ల ఇలా ఉన్నాను, కానీ లేకపోతే ఆ లక్ష్మిగారి అమ్మాయి లైఫ్ లో లైఫే లేకుండా పోయేదిరా బాబు.
1: బాబు లక్ష్మిగారి అమ్మాయి.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వార్తల వివరాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్తూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందనున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ,
2: తాగడానికి నీళ్ళిస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలు వేసి అక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి.
1: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్దిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ,
3: ముఖ్యంగా ఈ వీడిబికేల్ అనేవి ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజనులు పండిస్తున్నటువంటి పంటలు, అలాగే అటవీ ఫలస్థాయి అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు పండించిన పంటల్ని బ్యారియర్స్ చేసుకుని అమ్ముకొని తద్వారా వాళ్ళ జీవనోపాధులు కానీ వాళ్ళ వార్షిక ఆదాయాలు కానీ వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయించారండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా వారిలో ముగ్గురు ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందినవారు కాగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను కోదాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ

0: పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
1: చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్ జులై ఆగస్టు నెల 20, 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని అశోక్ నగర్లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాల నకలుతో హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర ఉమెన్స్ ప్రోగ్రాంలో మరో నెక్స్ట్ మీకు చెప్పబోతున్నటువంటి మరో బ్యూటీ టిప్. చాలామంది మహిళల్లో ఫేస్ మీద కాస్త బ్లాక్ స్పాట్స్ కానీ లేదా బ్లాక్ మార్క్స్ కానీ బాగా ఉన్నాయి అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు కాస్త బంగాళదుంప రసాన్ని కానీ లేదా టమాటా రసాన్ని కానీ ఓట్స్ పొడితో కలిపి వాటిని ముఖానికి అప్లై చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందంట. సో ఇది కూడా కాస్త ఈజీస్ట్ టిప్పే కదా, మేబీ కొంచెం బాగా చేస్తే ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా బాగుంది కదా, అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ బాహుబలి నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.

0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీరా కార్యక్రమంలో ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ. చాలామందిలో కాస్త హెయిర్ ఫాల్ అనేది బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇటువంటి వారు దానికోసం అనేక చిట్కాలు ఉపయోగిస్తూ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ సరైన ఫలితంలోకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు కాస్త న్యాచురల్ చిట్కాలు పాటిస్తే కొంత మేలవుతుందేమో. ఇంతకీ అదేమిటి అంటే, రాత్రంతా నానబెట్టిన మెంతులని పేస్ట్ చేసి అందులో కాస్తంత ఉల్లి రసాన్ని కలిపి ఇంకొంచెం అలోవేరా జెల్ని కూడా కలిపి దానికి కాస్త కుదులకు పట్టిస్తే చాలా వరకు ఆ హెయిర్ ఫాల్ సమస్య నుంచి తేరుకునే అవకాశం ఉంటుందట. చాలా న్యాచురల్ ప్రొడక్ట్సే కదా మనకి సహజంగా మనకి లభించేవి మన ఇంటి పెరట్లో మన ఇంటి ముందు వెనకాతర. సో ఈసారి ట్రై చేద్దాం, ఇదేమైనా ఇంకొంచెం బాగు చేస్తుందేమో దాన్ని, అదనమాట విషయం. మరిప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్, ఫ్రమ్ ది మూవీ గల్లీ రౌడీ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్న ధీర కార్యక్రమాన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఇదండి మరి ఈనాట మన ఈ ధీర మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. తర్వాత మనం కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం చూస్తే 2:33. మరి ఈ టైంలో మనమంతా సందడి సందడి అంటూ నేను అడిగే ప్రశ్నలకి మీదైన రీతిలో ఇచ్చే జవాబులతో సిద్ధంగా ఉంటాం కదూ. మరిక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసిద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి నేను అడిగే ప్రశ్నలకి జవాబులు మీరు పంపించాలి అనుకుంటే మీ వాట్సాప్ నంబర్ నుంచి నేను అడిగిన ప్రశ్నకు మీకు తెలిసిన జవాబు, మీ పేరు, ఊరు జత కలిపి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు చెప్పింది రైట్ ఆ రాంగో నేను చెప్పేస్తాను. మరి ముందుగా మీకోసం అయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేస్తున్నది. ఆ క్వశ్చన్ ఏమిటి అంటే, నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని? ప్రశ్న మరొకసారి, నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు స్త్రీ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆటో చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో నేను ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరని అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు పంపించేశారు, విజయవాడ రైట్ ఆన్సర్. పెడల జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవడం మండలం నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడల నుంచి రైట్ ఆన్సర్. కడప వినయ్, అన్వర్, ఆదిత్య, మధు, కిషోర్, నగేష్. ఓకే బ్రో, రైట్ ఆన్సర్. నెక్స్ట్, కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు. నెక్స్ట్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం అండి, మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ పంపించేశారు రైట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. నెక్స్ట్, కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజి కృష్ణ మనకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు మనకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. పొంగల్ గ్రామం నుండి అరవింద తులసి రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హాయ్ అండి, వెల్కమ్ టు సందడి సందడి అంటూ బ్రహ్మ గారు పంపించారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, బి మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. వివి రెడ్డి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ తేజేశ్వరి శ్రీనివాసరావు, విజయలక్ష్మి అనుకో ఫ్యామిలీ. మీ ప్రశ్నకి మా జవాబండి అంటూ పంపించేశారు ముబిలాబియా శుభాకాంక్షలు గుంటూరు జిల్లా దాసపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతి అమ్మవారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్, ఎర్రమల సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నా పేరు పూజారి ధనుంజయ, అనంతపురం నుంచి పంపించేస్తాను అంటున్నారు రైట్ ఆన్సర్తో. కర్నూలు నుంచి ముజాఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి ఎం మురహరి.

యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. తదుపరి ఫణి సత్యశ్రీ యూకే అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ మిర్సి విజయ రోజా ఏ లుక్.

నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని అంతే. మన వాళ్ళు దానికే చాలామంది రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. నెక్స్ట్, నేను జోన్సన్ విజయవాడ నుంచి. అన్వర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్ అంటూ. జరుపోదల బుజ్జయ్య కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, జైశ్వీ సీత ప్రసన్న సమత, రైట్ ఆన్సర్. అంతదుపరి ఎం నరేష్ మెర్సీ విజయారోజా, రైట్ ఆన్సర్. ముసాపేట నుంచి నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విడియంపేట, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి, రైట్ ఆన్సర్. అంతకీ ఏంటా రైట్ ఆన్సర్ అంటే ఇంద్రధనస్సు, రెయిన్బో. మ్యాక్సిమం 99.99% పీపుల్ అంతా రైట్ ఆన్సర్ పంపించారు భయ్యా. అదని మనం చూద్దాం నెక్స్ట్ ప్రశ్నలు కూడా ఎలా చెప్తారో. ఓకే, మరి నెక్స్ట్ రాబోతున్న ప్రశ్న ఏమిటి అంటే, నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు ఎందుకని, చూడగలవు ఏమిటది ప్రశ్న. మరొకసారి, నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు కేవలం చూడడం తప్ప, నేను ఎవరని? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. కేంద్రంలోని 17 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 37.11 లక్షల కోట్ల రూపాయల విలువైన 1775 మౌలిక వస్తువుల ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని గణాంక వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్టంలో సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటివనాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండో అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్టంలోని ప్రతి చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం అమలు చేయనున్నట్లు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం పట్టణంలో జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న నీట్ పీజీ పరీక్షల నిర్వహణపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విటి రామారావు అన్నారు. వరి స్థానంలో అపరాలు లేదా ఆరుతడి పంటలను సాగు చేయాలని, అలాగే పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా 20 తీవ్రంగా గాయపడ్డారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను, కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు, కేవలం చూడగలవు మాత్రమే. నేను ఎవరిని అని మన మిత్రులు పంపించేశారు. వారు ఏమైనా పంపించారు, ఎవరో ఎక్కడి నుంచి పంపించేశారు చూసేద్దాం. దేవినగర్ విజయవాడ నుంచి సత్యనారాయణ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ పెడన జోగానందలో కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. దేవనూరు మజల చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి కాసిం ముతుజావలి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవాడ మండలం నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దుంతి అనంతవరం నుంచి, క్షమించారు అనంతపురం నుంచి. కళ్ళు కళ్ళు కళ్ళు కళ్ళు, వావ్, కన్సిడర్ చేయించు భయ్యా ఇది కూడా. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెటల నుంచి రైట్ ఆన్సర్. సేరుపల్లి గ్రామం నుంచి సుజాత గారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి అంటావు రైట్ ఆన్సర్. సీను టైలర్స్ ఐరాల నుంచి రైట్ ఆన్సర్. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా అంటూ పంపించేశారు కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. టైమ్ ఫ్యూచర్ ఫ్రమ్ ఫణి సత్యశ్రీ యూకే నుంచి అంటూ టైమ్ ఫ్యూచర్ హౌ భయ్యా. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి జరుపూతల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. శ్వాస హార్ట్ బీట్ పల్స్ బీట్ బ్లడ్ ఫ్లో ఇన్ని ఉంటాయా భయ్యా? ఓకే. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి మా జవాబు అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ అంటూ రైట్ ఆన్సర్తో. నా పేరు పూజారి ధనంజయ అనంతపురం జిల్లా నుంచి అంటూ పంపు చేశారు రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జే గారు, ఆన్సర్ ఇస్ అంటూ

పంపించేశారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, శ్రీధర్రావు శాంతి ఎస్టేట్ ఆదోని అంటూ. రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అనుకుంటున్నాను అంటూ పంపించేశారు తేజేశ్వరి శ్రీనివాసరావు విజయలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి. రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి సేరళ వెంకటేష్ సుగుణరామ ప్రసాద్ అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. ఆకాశవాణి విజయవాడ వాళ్ళకి అంటూ పంపించేశారు మనకి. ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల. ఇంకా వీరు మన ప్రశ్నకి సమాధానం పంపించలేదు, ఇప్పుడే ఆన్ చేశారట. ఓకే, నెక్స్ట్ వినండి భయ్యా, పంపించేద్దరు కానీ. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అంటూ పంపించేశారు జయన్న. మా కుటుంబ సభ్యులు మీరు చెప్పిన ప్రశ్నలకు మా ఆన్సర్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్ని. విజయ పరమేష్ గుంటకల్ నుంచి. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి. రైట్ ఆన్సర్. నార్కటపల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి వెంకటేశం హేమలత. రైట్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న కాలం అంటూ. ఓకే, నెక్స్ట్ ముబీనా బీవీ నగర్ నుంచి. రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం హనుమలు మోహన్ సుభద్ర అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. రైట్ ఆన్సర్. ఎన్సీ రెడ్డి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి సర్దార్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్ మిర్సి విజయ అండ్ కో ఫ్యామిలీ. చెప్పులు, చెప్పులా? మనతో జీవితాంతం ఉంటావా భయ్యా? ఎలా ఉంటాయి భయ్యా ఇవి? ఎన్నోసార్లు ట్రై చేసిన ఒకటి లేదే. తదుపరి పంపించేశారు మరొకసారి రైట్ ఆన్సర్. అది మీరు పంపించిన వాటిలో రైట్ ఆన్సర్ కూడా ఉంది భయ్యో, అక్కడెక్కడో మూల దాక్కొని ఉంది. అదనమాట సంగతి. ఇంతకీ మన మిత్రులంతా పంపించిన రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నీడ, షాడో. అవునండి, నీడ మనతో పాటు మన బతికినంతకాలం మన వెంటే ఉంటుంది, కానీ దాన్ని మనం చూడగలం కానీ పట్టుకోలేం కదా. అదన్నమాట సంగతి. ఓకే, మరి నెక్స్ట్ మరొక ప్రశ్న. నేను ఎప్పుడూ ఆకాశంలో గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని? ప్రశ్న మరొకసారి. నేను ఎప్పుడూ ఆకాశంలో గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాగెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సందడే సందడిలో మరిందక్కడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నేను ఎప్పుడూ గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని అంటూ. మరి దానికి కానీ మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచి అంటే, రమేష్ దొంతి అనంతపురం నుంచి సన్ అంటూ, సన్ కాదు భయ్యా. నెక్స్ట్, దేవనూరు మధురా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు మేఘం, మేఘం కూడా కాదు భయ్యా. సత్యనారాయణ ఫ్రమ్ దేవీనగర్ విజయవాడ నుంచి, సూర్యుడు చంద్రుడు మేఘం అంటూ, ఇవి మాత్రమే కాదండి. నెక్స్ట్, పెడన జోగనంద్రో కాలనీ నుంచి అప్పలరాజు గారు మేఘం అంటూ, కాదుగా. కానూరు నుంచి తాతారావు గారు మేఘాలు అంటూ, లేదుగా భయ్యా. ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి మేఘము అంటూ, కాదుగా.

నార్కట్పల్లి మండలం నెమ్మూరు గ్రామం నుండి వెంకటేష్, హేమలత, మేఘమంటు కాదుగా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మేఘమంటు కాదు భయ్యా. భాస్కర్ ఫ్రం పెడర నుంచి, మేఘమంటు కాదుగా. పుట్టపాకు నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ కో ఫ్యామిలీ, పొగా అంటూ. పొగ ఎక్కడో 20% తగులుతుంది భయ్యా, బట్ 80% రాంగ్ ఆన్సర్ అది. మేఘమంటూ పంపు చేశారు పొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగరి సంధ్య, రాంగ్ ఆన్సర్. తదుపరి దుమ్ము దుమ్ము అంటూ పంపు చేశారు రాజశేఖర్ రాజు, బీవీనగర్ నెల్లూరు నుంచి. నెక్స్ట్ మేఘం ఆర్ సన్ అంటున్నారు, ఇట్స్ మీ రంజిత్ రెడ్డి రంగపురం నుంచి అంటూ. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గారు, మేఘం అంటూ. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి సమాధానం, రైట్ ఆన్సర్, వావ్ సూపర్. నెక్స్ట్ ముబీనా బీవీనగర్ నెల్లూరు నుంచి, క్లౌడ్ అంటూ కాదుగా. ఎన్సి రెడ్డి అనంతపురం నుంచి, క్లౌడ్, మేఘం అంటూ కాదుగా. హాయ్ సార్ అంటున్నారు ఎర్రమని సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి, శబ్దం రేడియో వేవ్ అంటున్నారు. శబ్దం ఓకే, 50% తగులుతుందండి. నెక్స్ట్ మేఘం అంటున్నారు జరుపుదల్లా బుచ్చయ్య గారు, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, మేఘం అంటున్నారు కాదుగా. మీ ప్రశ్నకు మా జవాబు అండి అంటున్నారు, ఏరోప్లేన్ అనుకుంటున్నాను అంటున్నారు. దాసరి పాండు నుండి శివరాజు రెడ్డి, తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ. నంద్యాల జిల్లా భానుముఖర్ నుండి ఎఫ్ఎం సర్దార్, మేఘం అంటున్నారు కాదు భయ్యా. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విడియంపేట నుంచి, మేఘం అంటూ కాదుగా. నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ ఎం మురారి యశ్వర జానకి గారు, ఒక్కడ కన్సిడర్ చేయించండి మీరు పంపించిన దాంట్లో. నెక్స్ట్ భూలక్ష్మి వెల్లూరు నుంచి జవాబు అంటూ పంపించేశారు, కాదు రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి, ఒక్కడ కన్సిడర్ చేయొచ్చు భయ్యా. విజయ పరమేష్ గుంటకల్ నుంచి, శాటిలైట్ అంటూ, శాటిలైట్ కాదుగా. గద్వాల జిల్లా జైన్న, మా కుటుంబ సభ్యులు మీరు చెప్పిన ప్రశ్నకు మా ఆన్సర్ అంటున్నారు సూర్యుడు, రాంగ్ ఆన్సర్. జవాబు ఫ్యాన్ అంటున్నారు కాదు. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణం, వర్ల, శివయ్య అనుకో ఫ్యామిలీ, మేఘం, రాంగ్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద, తులసి, రాఘవేంద్ర, మేఘం అంటూ కాదుగా. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి, క్లౌడ్ అంటూ, రాంగ్ ఆన్సర్. ముండ్రే గ్రామం అనుమల నుంచి, మేఘం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ధనుంజయ్ గారు, రాంగ్ ఆన్సర్. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటున్నారు హై గెడ్డ మంకయ్య, బందర్పల్లి నుంచి, రాంగ్ ఆన్సర్తో. తదుపరి పరమేశ్వర్ రెడ్డి గుంటకల్ నుంచి, రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ కో ఫ్యామిలీ, తలంపాడు నుంచి, ఆకాశం అంటూ కాదండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి, విమానం అంటూ కాదుగా. రాకెట్ అంటున్నారు కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండలం నుంచి, తేజేశ్వరి శ్రీనివాసరావు అనుకో ఫ్యామిలీ. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, స్మైల్, వావ్ బాగుందండి, స్మైల్ ఇస్తే అందరూ బాగుంటాం, కానీ మన ప్రశ్నకి సమాధానం కాదుగా. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, సూర్యచంద్రుడు అంటూ, ఇద్దరూ కాదండి. సీను ఐరాల నుంచి, ఇందాడ ఆల్రెడీ పంపించారండి మీరు ఇదే సమాధానం, కాదు ఓకే కన్సిడర్ చేయొచ్చు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, ఒకటి రాంగ్ ఆన్సర్, ఇంకోటి కన్సిడర్ చేయించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ మాత్రమే అండి, ఒక్కొక్కసారి సమాధానం అండి. మీరు మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు రాంగ్ ఆన్సర్ అంటే, కాదు ఒక్కసారే వస్తుంది. నెక్స్ట్ నొన్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. ఫస్ట్ దానికి రైట్ ఆన్సర్. నాగమణి అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి అని పంపు చేశారు, హలో అన్వర్ బాబు, ఇప్పుడే ట్యూన్ చేశాను, ఇవాళ డైలో వచ్చావు సౌండ్, ఓకే సౌండ్ అంటున్నారు సమాధానం, ఓకే చూద్దాం, బట్ పూర్తి స్థాయి కాదు కానీ 50% రైట్ ఆన్సర్. కైట్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మూన్ అంటూ, రెండు రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ చప్పాల రాజు గారు, మెరుపు ఉరుము రేడియో తరంగాలు అంటూ, బై 20% రైట్ ఆన్సర్ ఉంది భయ్ అందులో. నెక్స్ట్ పుక్కారు అంటున్నారు ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు, వావ్ ఇది కూడా కాస్త కన్సిడర్ చేయొచ్చు బట్ పూర్తిగా కాదు. శబ్ద తరంగాలు అంటున్నారు కాదండి. చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, శబ్దం అంటూ కాదు. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నుంచి, కా హని, గాలిపటం, శబ్దం, శబ్ద తరంగాలు అంటూ కాదండి. ముండ్రాయి గ్రామం నుండి అనుమూల్ మోహన్, సుభద్ర కాదు, రాంగ్ ఆన్సర్. ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, రాంగ్ ఆన్సర్.

సార్. నెట్వర్క్ ఉంటున్నారు రాజశేఖర్ గారు. రొంగాన్ సార్, వనపర్తి జిల్లా నుంచి, ఆత్మకూరు. రొంగాన్ సార్ స్టార్స్ సార్ అంటున్నారు, వర్షము అంటూ. అవి కూడా రాంగ్ ఆన్సర్ అండి. ధ్వని అంటున్నారు, అది కూడా రాంగ్ ఆన్సర్ అండి. నున్న శుభరణి గారు అనుకో ఫ్యామిలీ. నెక్స్ట్ మూసపేట నుంచి వన్స్ అగైన్ సౌండ్ కాదండి, అందరూ రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఒక్కళ్ళిద్దరు మాత్రం రైట్ ఆన్సర్ పంపించారండి. సరిగ్గా వింటే నేను అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది, కాకపోతే అదే జవాబుని రకరకాలుగా తిప్పితిప్పి పంపించారు. కొద్దిగా ఆలోచించుంటే రైట్ ఆన్సర్ దొరికేది. నేనేం చెప్పాను, నేను ఎప్పుడూ గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని అంటూ. ప్రశ్నలోనే జవాబు ఉంది కదండి, గాలి అని. చూసారా, మీకు విన్న తర్వాత అనిపిస్తుందా, అరే రే నిజమే కదా అని. గాలి, గాలి ఎప్పుడూ ఒక చోట కుదురుగా ఉండదు, అది నేల మీద అస్సలా ఉండదు, అది ఎప్పుడూ గాలిలో తిరుగుతూనే ఉంటుంది. మరి గాలి అంతే కదా, మరి అది దాని నేచర్. సో గాలి, ఎయిర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అదనమాట సంగతి. ఓకే, మరి నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈయన గారు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత తక్కువ చూడగలం, ఇంతకీ ఎవరైన? ప్రశ్న మరొకసారి, ఈయన గారు ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ చూడగలం మనం, ఇంతకీ ఎవరైన? ఈ నెంబర్ మీకు తెలిస్తే కనుక 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

No need to hold back my dog. Hand in hand, let's sail, my dear.

0: बड़े बड़े मखाड़ वो फंकार नाशा में वो भगती भी खुला मुंडो याड़ो
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడి సందడిలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఈయన గారు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత తక్కువ చూడగలుగుతాము, ఇంతకీ ఎవరైనా అని అడిగాము. మరి దానికన్నా మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు పంపించేశారు రైట్ ఆన్సర్, అండ్ మెర్సీ విజయ అనుకో ఫ్యామిలీ పంపించేశారు మహబూబ్ ముసాపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవనూరు మంజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రాంగ్ ఆన్సర్. దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు పంపించేశారు, మీరు ఆకాశం అన్నారు కదా అండి అంటూ ఇందాక రైట్ ఆన్సర్ పంపించేస్తూ. నెక్స్ట్ పుక్కారు అంటున్నారు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. ఓకే నెక్స్ట్ రాజో నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, సార్ మీ అడిగిన ప్రశ్నకి క్వశ్చన్ సన్ అంటున్నారు కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, ఇప్పుడు దానికైతే రాంగ్ ఆన్సర్. సూర్యుడు అంటున్నారు అనంతనాగ్ త్రివేణి ముద్దనూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నున్న నుండి శుభారణి రంగారావు అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. సూర్యరశ్మి అంటున్నారు దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప జిల్లా నుంచి, ఒకటి రైట్ ఒకటి రాంగ్. ఓకే నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్ ఎండ అంటున్నారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. తదుపరి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ్ కో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను ఇప్పుడే వచ్చాను, సందడి సందడికి స్వాగతం అంటున్నారు దుబాయ్ బాషా అబ్దుల్ మునాఫ్ అనుకో ఫ్యామిలీ. నెక్స్ట్ శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు, అర్థం కాలేదు భయ్యా. నెక్స్ట్ హాయ్ ఎన్వర్జీ జవాబు అంటూ పంపించేశారు హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి కాశీముత్తు జవలి రైట్ ఆన్సర్. పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి రైట్ ఆన్సర్. నందిని నరేష్ నడియంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. విమానం అంటున్నారు రాంగ్ ఆన్సర్. తేజస్విని శ్రీనివాస్ అనుకో ఫ్యామిలీ. తదుపరి పి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు నా జవాబు అంటున్నారు మహమ్మద్ జయంతుల్ స్నేహభాను జయంతుల్ గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పెన్సిల్ అంటున్నారు చిత్రాల గ్రామం నుండి దమ్మోజీ వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హసీన్ బాను అండ్ బీవీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి అనుకో ఫ్యామిలీ సూర్యుడు అంటూ రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ ఏజ్ కాదుగా. నెక్స్ట్ బందారు పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ నుంచి గడ్డ వంకయ్య సూపర్.

0: అంటూ సూపర్ నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకవీరుడు బిజిలి వెంకటేష్ అంటూ. రాంగ్ ఆన్సర్. తదుపరి గద్వాల్ జయన్న. మా ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అఫ్ కోర్స్ ఇది కొంచెం రైట్ ఆన్సర్ కూడా అయి ఉండొచ్చండి. నెక్స్ట్ ఊట్కు నాయనపేట నుంచి డి అరుణ మోహన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ఉద్దండరాయనపాలెం నుండి బత్తుల వెంకట్రావు జానకీరామన్ కో ఫ్యామిలీ. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నా కానీ ఆన్సర్ లేదు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ముండ్రాయ గ్రామం నుంచి అనుమోలు మోహన్ రాంగ్ ఆన్సర్. ఓకే ఇంకోటి రైట్ ఆన్సర్. తదుపరి నాగార్జున లక్ష్మి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు అంటున్నారు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సైట్ అంటున్నారు, మేబీ కన్సిడర్ చేయొచ్చేమో. ధనుంజయ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి సన్ రైజ్ అంటూ రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదరణ నుంచి చంద్రుడు సార్ అంటూ కాదుగా. నెక్స్ట్ రాజోలు జయన్ గారు మంచి ప్రశ్నలు మంచి పాటలు అంటున్నారు. ఓకే నెక్స్ట్. తదుపరి దేవనూరు నుంచి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్, మా మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు రంగారెడ్డి నుంచి ఎక్కలవ్య వీరన్న వెంకటేష్ ఫ్యామిలీ శ్యామల రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే చాలామంది రాంగ్ ఆన్సర్ పంపించేశారు, కొద్దిమంది మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు. ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే చీకటి గారు అండి. చీకటి ఎక్కువగా ఉంటే మనం దేన్ని చూడలేం కదా, కాబట్టి మనం అడిగిన ప్రశ్నకి చీకటి ఇస్ ద రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. మరి ఇంకొక ప్రశ్న మీకోసం, మేబీ లాస్ట్ క్వశ్చన్ కూడా అయి ఉండొచ్చేది. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటి అంటే ఇది ఉక్కు కంటే బలమైనది కానీ ఇది దీని మనసు వెన్నలాగా ఊరికిన కరిగిపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది ఉక్కు కంటే బలమైనది కానీ దీని మనసు వెన్న కన్నా మెత్తనిది కరిగిపోతుంది తొందరగా, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యో బాయ్స్, ఐ యామ్ సింగింగ్ సాంగ్. Flop song.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడిలో. ఇందాక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? ఇది ఉక్కు కంటే బలమైనది, కానీ వెన్న కన్నా తొందరగా కరిగిపోతుంది. వెన్నలాంటి మనసున్నది ఏమిటది అని అడిగాను. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఫణి సత్యశ్రీ యూకే నుంచి ఇందాక ఆన్సర్కి రైట్ ఆన్సర్ ఇందాక క్వశ్చన్కి. రాజశేఖర్ రాజు బీవి నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి రాంగ్ ఆన్సర్ భయ్యా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, ప్రోగ్రామ్ సూపర్ అంటూ థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు తేజేశ్వరి శ్రీనివాసులు అనుకో ఫ్యామిలీ ముళ్ళగుర్తి విలేజ్ నుంచి. నెక్స్ట్ రాజోలు నుంచి జయన్న రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ మనస్సు అంటూ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. పరమేశ్వర్ రెడ్డి గుంతకాల నుంచి బంగారం అంటూ రాంగ్ ఆన్సర్. పుట్టపాకు నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అనుకో ఫ్యామిలీ ప్రేమ అంటూ రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మందనపల్లె టవర్ నుంచి రాంగ్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. డైమండ్ అంటున్నారు ఉద్దండి రాయలపాలెం నుండి బత్తులు వెంకటరావు అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బరామయ్య అగ్నిన ఏమిటయ్యా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అంటూ అగ్ని ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. మీరు వినిపించిన పుల్లట్టు పాట సినిమా పేరు అంటున్నారు, అది బాబీ మూవీ అండి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద జానకి గారు రాంగ్ ఆన్సర్. ముండ్రై నుండి అనుముల మోహన్ అనుకో సుభద్ర రాంగ్ ఆన్సర్. డైమండ్ అన్వర్జీ అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిషిక రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ గడ్డ మంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. వెన్న లేదా నెయ్యి అంటున్నారు దమ్మోజు వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ చిత్రాల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ చప్పరాజు గారు రైట్ ఆన్సర్. యస్మినాజ్ బీవీ నగర్ రాంగ్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటున్నారు రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల. కలవందపాడు గ్రామం నుండి కాశీముత్తు జావలి మనిషి గుండె అంటున్నారు రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి సీసం అంటూ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయ పరమేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్. నీటి ఆవిరి అంటున్నారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పేట నుంచి రైట్ ఆన్సర్.

ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే ఐస్ ముక్కండి. ఐస్ ఉక్కు కన్నా చాలా బలంగా ఉంటుంది, కానీ చాలా తొందరగా కరిగిపోతుంది కదా, అదన్నమాట సంగతి. సో ఇదండి ఈనాటి మన ఈ సందడే సందడి. మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక నేనైతే మీకు బై బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఈనాటి ఈ సందడే సందడికి. తర్వాత మనమంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ది దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కీలకమైన జాతీయ రహదారి అభివృద్దికి కేంద్రం నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యం, సంజీవిని ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి సంజీవిని కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్జీ యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత యువత ఆశలు, లక్ష్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, వారి నూతన ఆలోచనలను తెలుసుకోవడం నాయకులకు ఎంతో అవసరమని లోకేష్ అన్నారు. ప్రతి నేతన్నకు నేతన్న సేవలో పథకం అమలు చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని, రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు విజయవాడలో జరిగింది. విజయవాడలోని పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ ఆలయ అభివృద్దికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. సేవామూర్తి మదర్ తెరసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రులు, సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ తెరసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరంలో మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోటు ప్రమాదం సంభవించింది. అంతర్వేది సాగర సంగమం వద్ద ఇసుక దిబ్బలను వేగంగా ఢీకొట్టడంతో బోటుకు రంధ్రం పడింది. అందులో ఉన్న 7 మత్స్యకారులను స్థానిక మత్స్యకారులు, సివిల్ మెరైన్ పోలీసుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గత 2-3 రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదిలోకి వరదనీరు పెరుగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రతరమైంది. వరదనీటిని క్రమబద్దీకరించేందుకు స్పిల్వేకు చెందిన 48 గేట్లను ఎత్తివేసి దిగువకు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:06. మరి ఈ సమయంలో మనమంతా వివిధ అంటూ ఒక సినీ సెలబ్రిటీ వారు నటించినటువంటి లేదా వారు పాడినటువంటి వారు చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధకు వచ్చేసారు సింగర్ హేమచంద్ర గారు. మరి ఈరోజు హేమచంద్ర గారు పాడినటువంటి పాటలను వింటూ ఎంజాయ్ చేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ శక్తి మరియు అలా మొదలైంది. ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తమ్మే కూల్ డౌన్. సరే కానీ మంచి కాక మీద ఉన్నట్టున్నావు, నీ కోల్ ఏంటో చెప్పు విందాం.
1: మై కోల్ వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ని వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. పూర్తి ఆరోగ్యం బాగుండాలి అంటే చిన్న వయసు నుండే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామాలు చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఇలా మొదలైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్, ఒబేసిటీ, హై బ్లడ్ ప్రెషర్ వంటి మొదలైన వ్యాధులు చాలా సాధారణంగా మారుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యవన దశలో కూడా ఇటువంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల ఆయుష్ కూడా తగ్గిపోతుంది, మరియు ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే చాలా ఎన్జిఓస్ సమాజంలో అందరికీ అవగాహన ఉండాలని తరచుగా క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా శాతం మంది హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తగిన చర్యలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కానీ హై బ్లడ్ ప్రెషర్ కు ఎటువంటి లక్షణాలు సరిగ్గా ఉండవు, దాంతో మనకు తెలిసేసరికి సమయం పడుతుంది. కాకపోతే కొంతమంది హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తలనొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటివి కనబడతాయి. ఒకసారి హై బ్లడ్ ప్రెషర్ సమస్య వచ్చింది అంటే అది దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. కాకపోతే సరైన ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన జబ్బులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే గుండె బ్లడ్ ని పంప్ చేయడానికి ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందో ఆ పరిస్థితినే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ సమస్య ఎదురైనప్పుడు బ్లడ్ ప్రెషర్ 140 mmHg నుండి 90 mmHg పైబడి ఉంటుంది. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ చిన్న వయసులోనే ఎదుర్కొంటే ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. ఎందుకంటే యవ్వనంలోనైనా హై బ్లడ్ ప్రెషర్ రావడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. తాజాగా ఒక పరిశోధనలో తెలిసింది ఏమిటంటే యుక్త వయసులోనే హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ పై చాలా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా వయసు పడిన తర్వాత బ్రెయిన్ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. అందుకే హై బ్లడ్ ప్రెషర్ యుక్త వయసులో వచ్చినప్పుడు వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. చాలా మంది 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేనికి లెక్క చేయకుండా ఉంటారు. కానీ డాక్టర్స్ చెప్పింది పాటించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి చెప్పడం వల్ల కూడా అసలు పట్టించుకోరు. కాకపోతే చిన్న వయసులో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పరిశోధనలో చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అదేమిటంటే ఎవరి బ్లడ్ ప్రెషర్ అయితే ఎక్కువగా ఉందో వారికి బ్రెయిన్ ఆరోగ్య స్థితి సరిగ్గా లేదు. బ్రెయిన్ ఆరోగ్యం బాగోకపోవడం కాక టోటల్ గ్రే మ్యాటర్ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. దాంతో పాటుగా వైట్ మ్యాటర్ కూడా వాల్యూమ్ సరిగ్గా ఉండదు. మరీ ముఖ్యంగా గ్రే మ్యాటర్ లో బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. అందుకే రీసెర్చ్ చేసిన ఎక్స్పర్ట్స్ ఇలా చెప్తున్నారు, ఎవరికైతే చిన్న వయసులో హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందో, దీర్ఘకాలికంగా అది పెరుగుతూ ఉందో వారి బ్రెయిన్ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అందుకే బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా యవ్వనంలో హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తప్పకుండా కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు కేవలం డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ మాత్రమే తీసుకుంటారు. అలాంటప్పుడు హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, కానీ మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండదు. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ దీర్ఘకాలికంగా ఉంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. గుండెపోటు లేక స్ట్రోక్స్ వంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టేబుల్ సాల్ట్ లో సోడియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అవ్వడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట రెస్టారెంట్ లో తిన్న ఆహార పదార్థాల్లో

0: కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఖచ్చితంగా హై బ్లడ్ ప్రెషర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పొటాషియం ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకున్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొటాషియం మన శరీరం పనిచేయడానికి ఎంతో అవసరం. ఒకవేళ సరైన శాతం పొటాషియంను తీసుకోకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అరటిపండు, బంగాళాదుంపలు, బీన్స్ మరియు పెరుగు వంటి ఆహార పదార్థాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పక మీ డైట్లో భాగంగా ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా శారీరక వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే బ్లడ్ వెసల్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలను చేయండి. ముఖ్యంగా మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఊబకాయం అంటే శరీరంలో కొవ్వు అధిక మోతాదులో ఉండడం. ఊబకాయం లేదా అధిక బరువును మీరు ఎదుర్కొన్నట్లయితే మీ గుండె ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఊబకాయం వల్ల రక్తంకి ఆక్సిజన్ సరఫరా చేయడానికి గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే కొనసాగితే బ్లడ్ వెసల్స్ కి మరీ గుండెకి చాలా ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఊబకాయం వల్ల హై బ్లడ్ ప్రెషర్ రావడమే కాకుండా గుండెకు సంబంధించిన జబ్బులు, డయాబెటీస్ మొదలైన వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా మీ డాక్టర్ ని తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. మీ బరువుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆల్కహాల్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆల్కహాల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ హెల్త్. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. పొగాకును తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ సమస్య వస్తుంది. అంతేకాకుండా మీ గుండె అండ్ బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి. ముఖ్యంగా నికోటిన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. స్మోకింగ్ వల్ల విడుదలయ్యే కార్బన్ మొనాక్సైడ్ ని పీల్చడం వల్ల మీ రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది. కుటుంబంలో ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే మీ జీవన విధానం బాగుంటుందో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సరైన జీవన విధానం లేకపోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. యవ్వనంలో ఎలాంటి చెకప్స్ కి సాధారణంగా వెళ్లరు చాలా మంది. అయితే బ్లడ్ ప్రెషర్ ఎలాంటి లక్షణాలను చూపించదు, అందువల్ల ఆలస్యంగా తెలుసుకుంటారు. దానివల్ల మరికొంత ఎక్కువ అవుతుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారము హై బ్లడ్ ప్రెషర్ మగవారికి ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. 50% మంది మగవారికి హై బీపీ వస్తే 44% మంది మహిళలకు మాత్రమే హై బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హై బ్లడ్ ప్రెషర్ ని లేదా హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతుంటే కొన్ని చర్యలను తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే దీర్ఘకాలికంగా బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా మీ జీవన విధానమే చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మీరు మంచి డైలీ రొటీన్ ని పాటించి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారో అప్పుడే బ్లడ్ ప్రెషర్ సరైన విధంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. ఎప్పుడైతే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని మంచి దారిలో వెళ్తారో అప్పుడే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్టు. తప్పకుండా యుక్త వయసులో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి చెడు అలవాట్లకు గురవ్వకుండా చూసుకోవాలి. ఆ వయసులోనే మీకు సమయం దొరుకుతుంది. కాబట్టి అదే సరైన సమయంగా భావించి మీ జీవితంలో మార్పులు చేసుకోవాలి. అలా చేస్తేనే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవన విధానంలో మార్పులు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు తప్పకుండా తేడాని గమనిస్తారు. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలి. బ్లడ్ ప్రెషర్ ని కరెక్ట్ గా ఎక్స్పర్ట్స్ తో చూసుకోండి. ఈ మధ్య వేరే వేరేవి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ వచ్చాయి చూసుకుంటారు, కానీ దాంట్లో రీడింగ్స్ కరెక్టా లేదా కూడా డౌట్ఫుల్లే అండి. మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉన్న వారితో, మీరు స్పిగ్నోమానోమీటర్ ఎవరైతే యూజ్ చేస్తారో అది కొంచెం కరెక్ట్ గా ఉంటుంది, అది యూజ్ చేయొచ్చండి. సరైన పద్ధతిలో చేయకపోతే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తప్పుగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఉపయోగించే మెషిన్ ను ఎలా వాడాలో తెలుసుకొని అప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ పర్సనల్ గా చెక్ చేసుకున్నట్టయితే డాక్టర్ లేక మెడికల్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకుని నేర్చుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లడ్ ప్రెషర్ అండ్ హౌ టు కంట్రోల్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తాముఖ్యాంశాలతో ఇందిర. పోలవరం ప్రాంతంలో గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడానికి 840 కోట్లతో ఆమోదం తెలిపినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బుట్టాయిగూడెం ఎల్ఎండిపేట మధ్య 45.09 కిలోమీటర్ల రహదారిని ఉన్నతీకరించడంతో పాటు పట్టిసీమ కొవ్వూరు రహదారిని పేవ్డ్ షోల్డర్స్ సౌకర్యంతో 2 వరుసలుగా విస్తరించినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును 1 జనవరి నుంచి రాష్ట వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డుతో సంజీవని ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉపాధి కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. స్వర్ణగ్రామం స్వర్ణవార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 800 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి అవసరాలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు పాల్గొని 36 మంది లబ్ధిదారులకు 16,78,000 రూపాయల విలువైన ఆర్థిక సహాయం, ఇతర సామగ్రిని అందజేశారు. మానవాళికి తన బోధనలతో పాటు మేలు చేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం, మిలాదున్నబి వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో బొండాడ డ్రైన్పై నిర్మించిన నూతన బ్రిడ్జిని ఈరోజు రాష్ట శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గౌరవార్థం వంతెన పార్కులకు ఆయన పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. నంద్యాల జిల్లాలో పీఎం కిసాన్ పథకం ద్వారా వేలాది మంది రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 181,968 మంది రైతులు యాక్టివ్ పీఎం కిసాన్ లబ్ధిదారులుగా ఉన్నారు. 2026 సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా జూలై నెలలో జిల్లాలోని రైతులకు 36.26 కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్రయోజనం లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థి

0: స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
7: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
6: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. టైం చూస్తే 5 గంటలు దాటి 28 నిమిషాలు అవుతుంది అండ్ గీత్ గాత చెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకు సమ్మ అంజానా అంజానీ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అర్జే మాధవితో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ అయ్యారు.

0: యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతికత బదలాయింపునకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ తెలిపింది. మిసైళ్లను అభివృద్ది దశ నుంచి వేగంగా ఉత్పత్తి దశకు తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట వ్యాప్తంగా జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో స్వర్ణగ్రామం స్వర్ణవార్డు ఆధ్వర్యంలో ఈ కౌశలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఈరోజు ఒంగోలులో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్వతీపురం జిల్లా సాలూరులో ఈ నెల 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు 5 లక్షల రూపాయల పరిహారం చెక్కును అందజేశారు. దేశంలో చక్కెర కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ డిమాండ్ను తీర్చేందుకు తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏలూరు జిల్లా భీముడోలులో 30 చరిత్ర కలిగిన అయ్యప్ప దేవాలయాన్ని హైడ్రాలిక్ విధానంలో పైకెత్తారు. జాతీయ రహదారి నిర్మాణంతో పురాతన గుడి పల్లంగా మారడంతో ఆలయ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నెల్లూరుకు చెందిన బిల్డింగ్ లిఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. ఇప్పటికే 7 అడుగుల వరకు ఆలయాన్ని పైకెత్తారు. ఆకస్మిక వరదలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. ఈరోజు బొటోకోసి నదిలో ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇళ్లు, ప్రాజెక్టు కేంద్రాలు, వంతెనలు, పలు భవనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపట్టింది. భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజు ఆట ముగిసింది. శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతుండగా 72.4 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం మొదలైంది. దీంతో ఆటను నిలిపివేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 6:05 కావస్తోంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణాతీరంలోకి. సో ఇందుకే ఈరోజు కృష్ణాతీరంలో మీతో ఏం షేర్ చేస్తున్నాను అంటే, ఇలా మంచి మూడ్లోకి వెళ్ళిపోదామండి. ఏంటి మంచి మూడ్లోకి అంటారా, ఎవ్రీడే అనేది ఒకేలా ఉండదు కదా. చాలామందికి ఓ రోజు అన్నీ పాజిటివ్గా కనిపిస్తే మరో రోజు నెగిటివ్గా ఉంటుంది. దీంతో అస్సలు ఈరోజు అస్సలు ఏం బాగాలేదు అంటూ మూడీగా మారిపోతూ ఉంటాం. అయితే నెగిటివ్ థింకింగ్ అసలు అలాగే కంటిన్యూ చేస్తే కనుక ఆ డే అంతా చాలా మూడీగా అనిపించిన వెంటనే కొన్ని పనులు చేసేస్తే కనుక ఆ బ్యాడ్ డేని గుడ్ డేగా మార్చుకోవచ్చు. అది ఎలాగో అనేది ఈరోజు కృష్ణాతీరంలో మీతో షేర్ చేస్తాను. అండ్ షేర్ చేసే ముందు ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం కదా, పెద్ద మూవీ నుంచి. అండ్ ఈ సాంగ్ విన్న తర్వాత మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం

0: 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వివరాలు. వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించొచ్చన్నారు. వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కొప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యా వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న ఓడలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. బోటు యజమాని సోదరుడితో అధికారులు మాట్లాడి వివరాలు నిర్ధారించారన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ జేడీ, ఎఫ్డీఓలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబాల్లో ఊరట లభించింది. వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 800 మంది నిరుద్యోగ యువతతో పాటు గ్రీన్ టెక్ సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కౌశలం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఉపాధి కల్పించబడిందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: కౌశలం ద్వారా ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణ గ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు జరిగింది.
1: అమరావతి శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. శాసనసభ భవనం పైన ప్రత్యేక టవర్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ

0: స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించనున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవామూర్తి మదర్ థెరిసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంగాని దేశం వచ్చి కలకత్తా వంటి మహానగరంలో కష్టంలో ఉన్న అభాగ్యులకు అనేక రకాల సేవలు అందజేసిన మాతృమూర్తి మదర్ థెరిసా అన్నారు. కలకత్తాలో మిషన్ ఆఫ్ ఛారిటీని స్థాపించి నిస్సహాయులు, అనాథలతో పాటు కుష్ఠురోగులకు సైతం సేవలు అందజేసిన గొప్ప మనసున్న మనిషి సేవకురాలు అని కొనియాడారు. మదర్ థెరిసా నిస్వార్థ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. పవిత్ర మిలాదున్ నబీ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని గోపాలపట్నం తాహా మసీద్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సర్వ మానవాళికి ఎంతో పవిత్రమైన రోజని కొనియాడారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శనమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. సమాజంలో హింసను రూపుమాపి ప్రతి వ్యక్తిని ప్రేమించాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళంలో జామియా మస్జిద్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా నంద్యాల జిల్లా రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 181,968 మంది రైతులు పీఎం కిసాన్ లబ్దిదారులుగా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి విషయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2026 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ తొలివిడతగా జూలై నెలలో జిల్లాలోని రైతులకు 36,26,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. విత్తనాల కొనుగోలు, సస్యరక్షణ చర్యలు, పంటల యాజమాన్యం వంటి వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని రైతులు వినియోగించుకోవచ్చునని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి మోహన్రావు వివరిస్తూ,
1: గౌరవ ప్రధానమంత్రి గారు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 2వ తారీఖు లోపు సొంత భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ వర్తించే విధంగా గైడ్ లైన్స్ అన్ని కూడా తయారు చేయబడి ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతుకి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంజీవిని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు వస్తావురా ఊర్లో కొన్ని అక్క?

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం జస్ట్ 6 గంటలు దాటి 30 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇంకా ఎవ్రీ డే ఒకేలా ఉండదండి. చాలా మందికి ఓ రోజు పాజిటివ్గా ఉంటే ఒకరోజు నెగిటివ్గా ఉంటుంది. అబ్బా ఈరోజు అస్సలు బాగాలేదు అంటూ మూడీగా అయిపోతూ ఉంటాం. నెగిటివ్ థింకింగ్ అలాగే కంటిన్యూ చేస్తే ఆ డే అంతా చాలా మూడీగా డిస్టర్బ్డ్గా ఉంటుంది. కానీ కొన్ని పనులు మనం చేస్తే కనుక బ్యాడ్ డేని గుడ్ డేగా మార్చేసుకోవచ్చు. ఇంది కదా ఎలాగో అనేది మీతో షేర్ చేస్తున్నాను కదా. సో మనసు బాగాలేనప్పుడు ఉన్న చోటు నుంచి చాలా కాస్త పక్కకు వెళ్ళమని చెప్తూ ఉంటారు చాలామంది. నిజానికి ఈ కదలిక మంచిదే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా అలా బయటకు వెళ్ళి కాసేపు అలా వాక్ చేయడం, ప్రశాంతమైన యొక్క స్కైని చూడడం, ఇంకా చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేయడం, ఇంకా అలాగే మన యొక్క క్లైమేట్ని అలా అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ మనసుకి చాలా రిలాక్సేషన్గా అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో గ్రీనరీని చూస్తున్నా లేకపోతే ప్రశాంతమైన మన యొక్క చుట్టూ పెద్ద నిర్మలమైన స్కైని చూస్తున్నా, వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా, మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. కొంత మనసుకి అనేది రిలాక్సేషన్ కలుగుతుంది అన్నమాట. సో ఇంకా అలాగ ఒక 5 మినిట్స్ అలాగ విరామం తీసుకుంటే మైండ్ రీబూస్ట్ అప్ అయ్యి చురుగ్గా మారిపోతుంది. ఇంకా ప్రెషర్ మటుమాయమైపోయి చక్కగా మైండ్ అనేది రిలాక్సేషన్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకా మనకు బ్యాడ్ డేని గుడ్ డేగా మార్చుకోవాలి అంటే కనుక మనం ఏమేం చేయొచ్చు ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను కదా. అండ్ షేర్ చేసే ముందు బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేసేద్దాం. ఇంటో ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: మోసం అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకనే చెప్పనేలేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ మన యొక్క బ్యాడ్ డేని గుడ్ డేగా ఎలా మార్చుకోవచ్చు, ఏంటి మన మూడ్ని ఎలా సెట్ చేసుకోవచ్చు ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఇంకా దాదాపు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ గ్యాంగ్లో డిఫరెంట్ డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళల్లో ఏ విషయాన్నైనా సరే తేలిగ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మూడ్ బాగాలేనప్పుడు అలాంటి వారికి హ్యాపీగా కాల్ చేసేయండి, మీ మనసులోని బాధని వారితో చక్కగా షేర్ చేసుకోండి. దీనిపైన వాళ్ళు జోక్స్ పేల్చినా సరే నా బాధ నీకు సరదాగా అనిపిస్తుందా అని విసుక్కోకుండా వారి మాటలు విని హ్యాపీగా నవ్వేసుకోండి. ఆ రిలీఫ్ ఎంత ప్రశాంతతను పంచుతుందో మీకే అర్థమయ్యి అర్థమవుతుంది. కంపల్సరీ ఇది ఫాలో అవ్వండి. సో మనకి మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు, సో ఏదైనా లైట్ తీసుకునేవాళ్ళు ఇలాంటి పర్సన్స్ కంపల్సరీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒకళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి చక్కగా కాల్ చేసి మీ మూడ్ని సెట్ చేసేసుకోండి. అసలు మీరు ఈరోజు ఎందుకు మూడిగా ఉన్నారు, దానికి రీజన్స్కి ప్రాబ్లమ్కి కారణం ఏంటి అలా పేపర్ మీద పెట్టండి. వాటిలో నిజంగానే పట్టించుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటే, తేలిగ్గా తీసుకోవాల్సినవి ఏంటి, ఇవన్నీ పరిష్కార మార్గాలు వెతకాల్సిన అవసరం ఉన్నవేంటి లేనివేంటి ఇలా డివైడ్ చేసేసుకోండి. దీనివల్ల మీ నెగిటివిటీకి అస్సలు కారణం తెలుస్తుంది. దాని నుంచి బయటపడేందుకు ట్రై చేస్తే ఒక పాజిటివ్ ఆలోచనలతో మీ మనసు అనేది నిండిపోతుంది. దీనివల్ల మీ డే అనేది హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆయన ఎప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 50 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో.

ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ఒక బ్యాడ్ డేని గుడ్ డేగా మనం ఎలా మార్చుకోవచ్చు, మన మూడ్ని ఎలా సెట్ చేసుకోవచ్చు ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రెషర్తో మనం సతమతం అవుతున్నాం.

ప్రెషర్తో ఉన్నప్పుడు మనము వర్క్ మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ ఉండదండి. అయినా సరే బలవంతంగా వర్క్ చేస్తూ మన మనసుని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. సో మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్ స్క్రీన్స్ ఇవన్నీ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు కాస్త శ్వాస మీద దృష్టి పెట్టి కాస్త అలాగ ఒక్కసారి లాంగ్ బ్రీత్ తీసుకుని వదిలేసి ఒక 5 to 10 మినిట్స్ అలా చేసినా సరే మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా మెదడుకి ఆక్సిజన్ సరఫరా కాస్త పెరిగి కాన్సన్ట్రేషన్ మెరుగుపడుతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో ఇంకా 20 టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆయన రిప్లై బికాస్ బ్యూటిఫుల్ ట్రాక్ లక్కీ భాస్కర్ మూవీ నుంచి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేసిన

వివిధ్ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల 55 నిమిషాలు అవుతుంది. అండ్ మనము రామకృష్ణ తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ఇంకా మన డేని బ్యాడ్ డేని గుడ్ డేగా ఎలా మార్చుకోవాలి, మన మూడ్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా డైలీ కంప్లీట్ చేయాల్సిన పనుల లిస్ట్ కొంతమంది మూడ్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి అలాగ లిస్ట్ అనేది అలా పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటప్పుడు వాటిలో సులభంగా పూర్తి చేయగలిగే పనిని తీసుకుని ముందు దాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో మనసు కాస్త రిలాక్స్ అవుతుంది. ఇంకా దీనివల్ల మన పని అనేది వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. అలాగే అన్నీ ఒకే రోజు చేసేయాలి అని కాకుండా వర్క్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మన యొక్క పనులు అనేవి డివైడ్ చేసుకుంటే కూడా ప్రెషర్ అనేది తగ్గుతుందన్నమాట. ఇంకా అంతేకాకుండా మనసు బాగాలేనప్పుడు కాసేపు చిన్న నాప్ వేయడం వల్ల కూడా మన బ్రెయిన్కి కాస్త ఇమీడియట్ రిలాక్సేషన్ అనేది కూడా దొరుకుతుంది అని చెప్పేసి కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ చిట్కా అనేది ఒక హార్ట్ యొక్క హెల్త్కి కూడా మేలు చేస్తుంది అని కూడా వేరే పరిశోధనలో కూడా తెలియదంటండి. కాబట్టి కాసేపు చిన్న కునుకు తీసినా సరే ప్రెషర్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. కాబట్టి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మన బ్యాడ్ డేని గుడ్ డేగా ఎలా మార్చుకోవచ్చు అండ్ ప్రెషర్ నుంచి ఎలా రిలాక్సేషన్ పొందొచ్చు ఏంటి అని తెలుసుకున్నారు కదా. అండ్ ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీ బ్యాడ్ డేని గుడ్ డేగా మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే మన కృష్ణ తీరానికి టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను. అండ్ మీరు ఇంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ్ భారతి 101.3 అండ్ 7 o'clock కి మంచి మంచి ఇలా కలుసుకుందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నెలకొన్న పరిస్థితులను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బలేంద్ర షాతో మాట్లాడారు. భారత్ నుంచి సాధ్యమైనంత మానవతా సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రేపు పల్నాడు జిల్లా బొప్పూడిలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టును అమలు

చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ కార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, చికిత్సలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీసీపీ డీసీఎల్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి ఈరోజు పెడన, మచిలీపట్నం ప్రాంతాల్లో పర్యటించారు. మచిలీపట్నంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారతదేశంలో అధునాతన ప్రయాణికుల రవాణా వాహనాల పరీక్ష మరియు ధృవీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ 15 మీటర్ల మల్టీ యాక్సెల్ స్లీపర్ బస్సుకు తన మొదటి కంప్లైన్స్ సర్టిఫికెట్ను జారీ చేసిందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 14 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఈ నెల 28న మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేస్తారని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ మాణిక్యాలరావు తెలిపారు. రాష్టంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి ఐక్యంగానే బరిలోకి దిగుతుందని బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మనజెండా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్రం నెల్లిమర్ల, బోనంగి, రామతీర్థంలో ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మొబైల్ కోర్టు జడ్జి కుమారి పి బుజ్జి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న విద్య, ఆరోగ్యం, ఆహారం, వసతి, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, వైద్య, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కొలంబో వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న 2వ టెస్టు 4వ రోజు ఆట ముగిసింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఫాలోఆన్లో శ్రీలంక స్కోరు 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. భారత్ కంటే శ్రీలంక 16 పరుగుల ఆధిక్యంలో ఉంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:04 కావస్తోంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మన్సూన్ మన్సైలోకి. అండ్ ఇప్పుడైతే 7:05 మరి కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో. దాని తర్వాత మనం ఎంటర్ అయిపోతాం మన్సూన్ మన్సైకి. సో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలంటే 0866-244-1414 0866-244-1414 మెసేజ్ చేయడానికి రెడీగా ఉండండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో

వంద మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషీ నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు NTB స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో NDRF బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమాని నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరద ముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్ళి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31 తేదీ వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటీ, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చేస్తే 7 గంటల నాటి 15 నిమిషాలు అవుతుంది. అండ్ మనం ఉన్న మంచును మంచైలో సో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866 244 1 4కి నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866 248 4 కి. ఇంతకీ సో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఈరోజు పొడుపు కథలు కాకుండా కొంచెం డిఫరెంట్గా అడుగుదాం అనుకుంటున్నానండి. మీ లైఫ్ స్టైల్లో మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది కొన్ని క్వశ్చన్స్ని క్వశ్చన్ ఫార్మెట్స్లో తీసుకొచ్చాను అనమాట. ఏంటి అంటే ఒకరోజు కరెంటు ఫోన్ లేకుండా ఉండాలి అంటే మీరు ఏ రోజు చూస్ చేసుకుంటారు ఎందుకు? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒకరోజు కరెంటు ఫోను లేకుండా ఉండాలి అంటే మీరు ఏ రోజు చూస్ చేసుకుంటారు, ఏ రోజు పిక్ చేసుకుంటారు? కరెంట్ లేకుండానా ఫోన్ లేకుండానా? ఎందుకు ఒకవేళ కరెంట్ లేకుండా అంటే నాకు కరెంటు లేకుండా ఉండగలను కానీ ఫోన్ లేకుండా ఉండలేను అని అన్నారనుకోండి. సో ఎందుకు? లేదు నేను కరెంటు ఉండాలండి ఫోన్ లేకుండా లేకపోయినా బతకగలను అంటే ఎందుకు? ఆ రీజన్స్ కూడా నాకు షేర్ చేయండి. సో మీకు నాతో షేర్ చేయాలి అనుకుంటే కనుక 0866 248 1 4కి 0866 248 4 వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం దసరా మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల నాటి 23 నిమిషాలు అవుతుంది అండ మలమున్న మంచిన మంచాయిలో. సో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకరోజు కరెంటు ఫోను లేకుండా ఉండాలి అంటే ఆ రోజు ఏం చూస్ చేసుకుంటారు? సో ఎందుకు ఒకరోజు కరెంటు ఫోన్ లేకుండా ఉండాలి అనుకుంటే కనుక ఏం చూస్ చేసుకుంటారు, ఎందుకు అని అడిగాను. అండ్ మీ యొక్క ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866241884కి. 0808642481 అండ్ ఎవరెవరేటువంటి ఆన్సర్స్ పంపించారు, వాళ్ళ ఫీలింగ్ ఫోన్ లేకుండా ఉంటారా కరెంటు లేకుండా ఉంటారా అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ గుడ్ ఈవినింగ్ మాధవి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెంటల్ మూడ్ సెట్టింగ్స్ గురించి బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారు శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు. యా థ్యాంక్ యూ అండి. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఫోన్ లేకుండా ఉంటాం మేడం, ఎందుకు అంటే ఎప్పుడు పనులు అప్పుడే చేస్తాం, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి కాబట్టి. అంటే మీరు ఫోన్ లేకుండా ఉంటే చక్కగా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అని అంటారా. అండ్ అలాగే తమ్మవరం విలేజ్ పెద్ద కూరుపాడు మండలం పల్నాడు జిల్లా, నేను సాడ్గా ఉన్నప్పుడు కాదండి, మీకు ఒకరోజు ఫోను కరెంటు లేకుండా ఉండాలి అనుకుంటే ఏది లేకుండా ఉంటారు, పవర్ లేకుండా ఉంటారా ఫోన్ లేకుండా ఉంటారా అని అడిగాను అనమాట క్వశ్చన్. సో మీరు పవర్ లేకుండా ఇంట్లో పవర్ లేకుండా ఉంటారా లేకపోతే కనుక ఫోన్ లేకుండా ఉండగలరా, ఇదన్నమాట క్వశ్చన్. అండ్ నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, యా ఫైన్ అండి. ముసాపేట నుంచి మెసేజ్ చేశారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, మాధవి గారు జవాబు అనేది సారీ ఫోన్ అంటే ఈ మధ్య వచ్చింది, కరెంట్ ఎప్పటి నుంచో ఉంది అందుకే ఫోన్ లేకపోయినా ఉండొచ్చు కానీ కరెంట్ లేకపోతే ఉండలేము. సో అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెంట్ లేకుండా ఉండలేమండి, మన అవసరాలు కరెంట్ పైన ఆధారపడి ఉంటాయి కదా, ఫోన్ రీఛార్జ్ కావాలన్నా కరెంట్ అవసరం కదా. అఫ్ కోర్స్ ఫోన్ ఫుల్ రీఛార్జ్ ఉంటుంది, ఫుల్ ఛార్జింగ్ ఉంటుందండి. సో ఈ రెండింటిలో ఒకటి లేకుండా ఉండాలంటే ఎలా ఉంటుంది?

ఉంటారు, ఏది ప్రిఫర్ చేస్తారు. అండ్ యా ఫైన్ అండి. ఈ రోజుల్లో కరెంటు ఫోన్ లేకపోతే ఉండడం చాలా చాలా కష్టం అండి, ఇది నిజం, ఇది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? అంటే రెండు ఉండాలంటారా? నేను రెండు కాదు, ఏదన్నా ఒక్కటే చూస్ చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు రెండు ఉండాలంటున్నారు. భాస్కర్ గారు పడిన ఆదివారం కరెంట్ లేకపోయినా ఉండగలను, ఎందుకంటే ఆ రోజు నేను ఇంట్లో ఎక్కువసేపు ఉండను కాబట్టి. ఓకే, ఆదివారం యా సోమవారం మంగళవారం అని కాదండి, ఒక డేలో కరెంటు ఫోను లేకుండా ఉండాలి అనుకుంటే ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు అనేది మీతో నాతో షేర్ చేయాలి అనుకుంటే 0866-244-8814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, అండ్ ఏ బాధ లేకుండా పీవీపీకి వెళ్ళిపోతారు. నేనా ఫోన్ లేకుండా అయితే ఉండగలనండి, పవర్ లేకుండా ఉండలేను. అండ్ ఫోన్ అనేది నేను ఎక్కువ ఫోన్ ఎక్కువ యూజ్ చేయను, అసలు తక్కువ యూజ్ చేస్తా. ఎక్కువ పర్సన్స్ తోటే ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటాను, కానీ ఫోన్ ఎక్కువగా కమ్యూనికేషన్కి మాత్రమే యూజ్ చేస్తా, కానీ ఎక్కువగా ఫోన్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. సో నాకు పెద్ద ఫరక్ లేదు, ఫోన్ లేకపోయినా ఉండగలను, కానీ పవర్ లేకుండా అయితే కష్టం అండి. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ మేడం, రెండు లేకపోయినా ఏం అవ్వదు, దెర్ ఈజ్ నో ఫీలింగ్స్ ఎట్ ఆల్ అంటూ హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి. సూపర్ అండి, నిజంగా పవర్ లేకపోయినా ఉండగలరంట, ఫోన్ లేకపోయినా ఉండగలరు, అలాంటి పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారండి. ఇప్పుడున్న రోజుల్లో కరెంట్ అండ్ ఫోన్ లేకుండా ఉండలేం మేడం అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. మీకు రెండు ఉండాలంటారు, ఏ రెండింటిలో ఒకటి లేకపోయినా బతకలేరు అయితే. అండ్ ఫోన్ లేకుండా పండుగ రోజు ఉంటాను, ఎందుకంటే ఆ రోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అంటూ నార్కట్పల్లి మండలం నమ్మోని గ్రామం నుంచి పున్నం వెంకటేశం హేమలత. అంటే పూజ డేస్ కాకుండా ఇంకే రోజైనా ఫోన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఎం నరేష్ మెర్సీ విజయ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. పవర్ లేకుండా ఉంటారంట, కానీ ఫోన్ లేకుండా ఉండలేరంటండి, నిజమా? సో అంతే, ఫోన్కి అంత అడిక్ట్ అయిపోయారనమాట. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, డాక్టర్ మాధవి గారు అని మీరు చదవలేదు అంటున్నారు. ఓకేనండి, ఇప్పుడు చదివేశాక. అండ్ పెన్న జోగనేంద్రరావు కాలనీ అప్పలరాజు గారు, యా ఫైన్ అండి, ఫోన్ లేకుండా ఉండలేరంట. ఎవరు? అప్పలరాజు గారు ఫోన్ లేకుండా ఉండలేరంట. సో కొంతమంది చాలా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్ లేకుండా అసలు ఏది వర్కే అవ్వట్లేదండి, వాట్ ఎవర్ ఇట్. పర్స్ అనేది పెద్ద మ్యాండేటరీ కాకుండా అయిపోయింది. సో ఫోన్ పట్టుకుంటే చాలా, దానిలో అంత సమస్తం అంతా దానిలో ఉంటుంది. పవర్ లేకపోయినా పర్లేదు, కానీ ఫోన్ మస్ట్ అండ్ షూట్ అన్నట్టు. ఎక్కువ మంది ఫోన్ ఎక్కువ అవుటింగ్స్ వచ్చాయి. అండ్ కొడూరు నుంచి నాగెళ్ళ విశ్వేశ్వరయ్య గారు, శరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ, ఫోన్ లేకుంటే మళ్ళీ పాత రోజులు గుర్తు వస్తుంది. అఫ్ కోర్స్, అంతే కదా. అండ్ కేవీ రమణమూర్తి గారు, కరెంట్ లేకుండా చీకటి అంటే చాలా ఇష్టం. అంటే మీరు కరెంట్ లేకుండా ఉంటారు, ఫోన్తో పెద్ద పని లేదు, కానీ కరెంట్ లేకుండా ఉన్నా ఉండగలరు. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి, ఫోన్ లేకుండా ఉంటారంట కే పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. అంటే పవర్ ఉంటే ఓకే, ఫోన్ లేకుండా ఉండగలము అని మెసేజ్ చేశారనమాట. అండ్ మీకు కూడా ఏమనిపిస్తుంది, ఒకరోజు కరెంటు ఫోన్ లేకుండా ఉండాలంటే ఏం ఏం చూస్ చేసుకుంటారు ఏంటి అనేది మనతో షేర్ చేశారు కదా. నేను ఆల్రెడీ చెప్పేశాను, నేనైతే పవర్ లేకుండా ఉండలేనండి. అండ్ ఫోన్ లేకుండా ఐ కెన్ మేనేజ్, అండ్ పవర్ లేకుండా ఐ డిడ్ంట్ మేనేజ్ అండి. సో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అన్ని పనులు. మీరు అన్నట్టు చాలా థింగ్స్ ఇంట్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పవర్ లేకుండా మనం ఏం మేనేజ్ చేయలేం. బయటకు వెళ్ళినప్పుడు మన నోటి మాట ద్వారా కూడా కొన్ని మనం తెలుసుకోవచ్చు, బయట థింగ్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నది. పవర్ లేకుండా అయితే నేను కష్టం అండి. అండ్ ఇంకా మెసేజెస్ చేశారు, అండ్ గుడ్ ఈవినింగ్ అండి అంటూ, ఫోన్ లేకుండా ఉండగలను మేడం అంటూ మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ హాయ్ అండి, ఎవరు? నాగెల విశ్వేశ్వరయ్య గారు. అండ్ ఫోన్ ఛార్జింగ్ అయినప్పుడు ఆన్సర్, ఫోన్ ఛార్జింగ్ అయినప్పుడు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ మురహరి యశోద జానకిరాజు గారు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఏంటి? ఫోన్ ఛార్జింగ్ అయిపోయినప్పుడా? వన్ డేలో మనకి ఫోన్ ఛార్జింగ్ ఫుల్గా ఉండి పెట్టుకుని మీకు ఆ సోర్స్ ఇస్తామండి. ఫోన్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి పవర్ ఏమీ లేకుండా ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి ఇస్తామన్నమాట. ఇన్ కేస్ పవర్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ పవర్ దాన్ని సాకెట్ని సెట్ చేసి మళ్ళీ మీకు ఇస్తాం. సో అదనమాట సంగతి చాలామంది షేర్ చేశారు. అండ్ ఎవరెవరు ఫోన్ లేకుండా ఉండగలరు, ఎవరెవరు కరెంట్ లేకుండా ఉండగలరు అనేది మంచిగా షేర్ చేశారు. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది కూడా మీకు సంబంధించింది అనమాట. ఈరోజు అన్ని మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేయడం అనండి, మీరు ఎక్కువ కష్టపడకుండా

ఫీలింగ్స్ నాతో షేర్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ పేరుకి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? సో మీ పేరుకి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే మీ పేరుకి మీరు ఏమిచ్చుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, బంటి ఒక మంచి పనోడు, అలా ట్యాగ్ లైన్ అనమాట. సో మాధవి స్మైలింగ్ క్వీన్, లైక్ దట్. సో నా పేరుకి ఇవ్వాలి అంటే నేను స్మైలింగ్ క్వీన్ అని ఏచుకుంటా. ఎందుకు అంటే నా స్మైల్ ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు అంట. విజిబుల్గా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ స్మైల్ చేస్తే బాగుంటావు అని ఎక్కువ స్మైల్ చేస్తూ ఉంటాను, కాబట్టి నాకు ఇచ్చుకుంటే కనుక కంపల్సరీ మాధవి స్మైలింగ్ క్వీన్ అని ఇచ్చుకుంటా. అలాగే మీ పేరుకి ఎటువంటి ట్యాగ్ లైన్ మీరు ఇచ్చుకుంటారు? మీ పర్సనాలిటీకి, మీ క్యారెక్టర్కి. సో మీ పేరుకి ఏదైనా ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? వాట్ ఎవర్ ఇట్ ఇట్ ఇదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, మీరు నాతో షేర్ చేయాలనుకుని వాట్సాప్ పంపించేసేయండి 0866-24888-14కి, 0866-24888-14కి. మీ పేరుకి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? అండ్ మీ యొక్క పేరుకి ట్యాగ్ లైన్ పెట్టుకుని నాకు వాట్సాప్ చేసేయండి. అండ్ అలా ఆలోచిస్తూ మీ నేమ్కి ఏం సెట్ అవుతుంది? మీ క్వాలిటీస్కి కానీ, మీ పర్సనాలిటీకి కానీ, మీ వే ఆఫ్ యాటిట్యూడ్కి కానీ అలా ఆలోచిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866-24888-14కి అండ్ 0866-24888-14కి. అండ్ ఇప్పుడైతే మీకు సమ్మ దాస్ కదమ్కి మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:36 అవుతుంది. అండ్ నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ పేరుకి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు అని అడిగాను. సో నేనైతే నా గురించి నా పేరుతో, సో ఆల్రెడీ ట్యాగ్ లైన్ చెప్తాను కదా, మీ పేరుకి మీ ట్యాగ్ లైన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సో ఆలోచిస్తూ నాకు వాట్సాప్ పంపించేస్తున్నారు కదా, చూద్దాం ఎవరెవరు వాళ్ళ పేరుకి ఎటువంటి ట్యాగ్ లైన్స్ ఇచ్చుకున్నారు ఏంటి అన్నది. టేక్ ఏ లుక్. అండ్ మీరు కూడా మీ పేరుకి మీ ట్యాగ్ లైన్ ఇవ్వాలి అనుకుని ఆ యొక్క ట్యాగ్ లైన్ అంతా షేర్ చేయాలి అనుకుంటే 0866248144కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. 0868241814. అండ్ సో నాని గారు, సో డిసిప్లైన్ నాని ది డిసిప్లైన్ సో స్వీట్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రేడియో బాధితులమ్మా మంగళగిరి జయలక్ష్మి గారు రేడియో బాధితులం. బాగాలేదండి, నేను త్రూ అవుట్ మీ యొక్క యాటిట్యూడ్ అండ్ దీన్ని బట్టి ఇవ్వన్నాను. రేడియో బాధితులు మీరు ఎందుకు అవుతారు? సో స్వీట్ కదా, మేము మంచిగా హ్యాండిల్ చేస్తాం కదా. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం, మా పేరుకి ట్యాగ్ లైన్ సూపర్ ఫైన్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు. అంటే మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారికి క్యాప్షన్లో సూపర్ ఫైన్ పర్సన్స్ అని పెట్టాలన్నమాట. అండ్ అలాగే ఎం నరేష్, మిర్సి విజయ, నవ్వు క్యాప్షన్, నవ్వా నవ్వు క్యాప్షన్ ఏంటండి. అండ్ జానకి, నా పేరు ట్యాగ్ లైన్ సహనశీలి. సూపర్ అండి జానకి గారు, మీరు పేరుకు తగ్గట్టే సహనశీలి అనమాట. సూపర్ అంటే నేమ్ బట్టే మీరు అంత అండ్ సహనశీలిగా ఉన్నారు. సో స్వీట్. అండ్ అలాగే దస్తగిరి సంధ్య గారు, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి, దస్తగిరి వాయిస్ ఆఫ్ యూత్ అని ఇచ్చుకుంటామంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా, నైస్ అండ్ ఓయ్. అండ్ అలాగే హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్, హేమంత్ ఫ్రమ్ విజయవాడ. హేమంత్ మంచి బాలుడు, హేమంత్ మంచి బాలుడు, నైస్. అలాగే నెక్స్ట్ ఎవరు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, సోదా జానకిరాజ్ గారు, తన పేరుకి ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే వీడు ఎవరిని నమ్మడు అని ఇచ్చుకుంటారంట. నిజమా అండి, ఎవరిని నమ్మరా మీరు? సో ట్యాగ్ లైన్ బట్టి మనం క్యారెక్టర్ని మనం ఇచ్చేయచ్చు తెలుసా, అందుకే ఆ ట్యాగ్ లైన్ ఇచ్చుకుంటే బాగుంటుంది అని అన్నాను అనమాట. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, జవాబు తాతారావు, టైమ్ మీటింగ్ మ్యాన్. టైమ్ మీటింగ్ మ్యాన్ అంటే బాగా టైంని మంచిగా పంక్చువల్గా మెయింటైన్ చేసే పర్సనా? అంతేనా తాతారావు గారు. అండ్ పడిన జగనందరావు కాలనీ అప్పలరాజు గారు, అప్పలరాజు వీడు మల్టీ టాలెంటెడ్, అబ్బో సూపర్గా. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, చిరునవ్వే నా గుర్తింపు. అంటే అనురాధ గారు అండ్ సైమ్ లైక్ దిస్ అనమాట, చిరునవ్వే నా గుర్తింపు. వెరీ నైస్ ట్యాగ్ లైన్ అండి. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, జవాబు నా పేరుకి నాకు నేను ఇచ్చుకున్న ట్యాగ్ లైన్ రమణ, వెన్నెల వెన్నెల లాంటి మనసున్న ఒక బండ సున్న. ఏ బాగాలేదండి, ఎందుకు వెన్నెల వెన్నెల లాంటి మనసున్న ఒక మంచి పర్సన్ అలా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అలాగా మిమ్మల్ని మీరు ఇచ్చేసుకుంటారు? అండ్ అలాగే రఘువీర్ సింగ్ సుగ్నాబాయ్ గారు, అండ్ మంచిని మంచి కార్యక్రమానికి వెల్కమ్, అండ్ మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, థ్యాంక్స్ సో మచ్ అండి. అండ్ హిమావంత్ కుమార్ గారు, అందరూ పెద్ద పెద్దబాబు అని పిలుస్తారు, చాలా ఫేమస్. అంటే హేమంత్ కుమార్ క్యాప్షన్ ట్యాగ్ లైన్ పెద్దబాబు అంటూ హిమావంత్ కుమార్ గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్, ఈ అబ్బాయి చాలా మంచోడు, ట్యాగ్ లైన్ బాగుందండి. అండ్ భాస్కర్ గారు పడిన లక్కీ బాయ్, సో మీరు లక్కీ పోసేనా, వెరీ నైస్ అండి. అలాగే కరెంటు ఫోన్ లేకుండా ఉంటే నేను మంగళవారం ఉండడానికి నాకు అనుకూలంగా ఉంటుంది, మంగళవారం అయితే మాకు వర్క్ సెలవు అండ్ షాప్కి కూడా సెలవు కనుక ఏ వర్క్ ఉండదు కాబట్టి ఫోన్ లేకపోయినా కరెంట్ లేకపోయినా ఉండడానికి ట్రై చేస్తాను, అప్పుడే

సాధ్యమవుతుంది అంటూ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. సూపర్ అండ్ అలాగే ముసాపేట మహబూబ్నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సీ విజయ థ్యాంక్ యూ సో మచ్ అండి, సాంగ్స్ మంచిగా వినిపిస్తున్నారు అన్నారు. అండ్ మంగళగిరి జయలక్ష్మి గారు, ఇంట్లో వాళ్ళు నన్ను అలానే అంటారండి. నిజమా? అలా అంటారా? అయ్యో, నర్కట్పల్లి మండలం నమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత. వెంకటేశం రేడియో వీరాభిమాని. సూపర్ అండి, నైస్ నైస్ క్యాప్షన్. అండ్ సో చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు వారి వారి నేమ్స్కి, మీ మీ నేమ్స్కి, మీ క్యారెక్టర్ బట్టి, మీ యాటిట్యూడ్ బట్టి, మీ బిహేవియర్ బట్టి మీరు ఏ విధమైన ట్యాగ్ లైన్ ఇచ్చుకుంటారు. సో చాలామంది ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. సో స్వీట్, చాలా బాగున్నాయి, చాలా మంచి పర్ఫెక్ట్గా నాకు ట్యాగ్ లైన్స్ తోటి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మీరు కూడా అలా షేర్ చేయాలి అనుకుంటే 0662481414కి, 0866248419 వచ్చే పంపించేసేయండి. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ గారు మెసేజ్ చేశారు. ప్రేమతో క్యాప్షన్ అని మెసేజ్ చేశారు అనమాట. సింగిల్ నేమ్ మాధవి, ఏ స్మైలింగ్ క్వీన్, లైక్ దట్ అనమాట. సో ఇంకా అలాగే థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? థర్డ్ క్వశ్చన్ కూడా ఇది మీకు సంబంధించింది. ఏంటి మాధవి, ఏమైంది ఈరోజు మొత్తానికి లిజినెస్ని బాగా టార్గెట్ చేసిన? దీని టార్గెట్ అండి రండి, మీరు మీ యొక్క ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోవడం అనమాట. మీ ఇంట్లో మీరు హీరో అనుకుంటున్నారా, విలన్ అనుకుంటున్నారా? సో మీ ఇంట్లో మీరు హీరోనా విలనా? సో ఏ విధంగా మీరు హీరోగా ఫీల్ అవుతున్నారో విలన్గా ఫీల్ అవుతున్నారో నాతో షేర్ చేయండి. 0866248414కి, 0866249884కి. అండ్ నేనైతే ఒక్కొక్క టైంలో హీరోయిన్గా ఉంటాను, ఒక్కొక్క టైంలో విలన్లా బిహేవ్ చేస్తాను అనమాట. సో మీరు డబల్ రోల్ ఉంటుందా, లేకపోతే ఎప్పుడు విలన్లానే ఉంటారా, ఎప్పుడు హీరోలానే ఉంటారా, నాతో షేర్ చేస్తారా? షేర్ చేయాలి అనుకుంటే 0866248414కి, 0866249884కి. మీ ఇంట్లో మీరు హీరో అనుకుంటారా లేదా విలన్ అనుకుంటారా? లైక్ నాట్ మీ పర్ఫెక్షన్లో, అండ్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి పర్ఫెక్షన్లో కూడా నాకు, పర్సెప్షన్లో కూడా నాకు కావాలన్నమాట. మా ఫ్యామిలీ పర్సెప్షన్లో అయితే ఒక సమ్ టైమ్స్ నేను హీరోయిన్లా బిహేవ్ చేస్తాను, సమ్ సమ్ టైమ్స్ విలన్ లాగా అలాగా ఉంటాను అనమాట. సో డిఫరెంట్ యాంగిల్స్, బోత్ యాంగిల్స్ని ప్లే చేస్తూ ఉంటాను నేను మా ఇంట్లో. సో వాట్ ఎవర్ ఇట్ యువర్, అంటే మీ యొక్క ఫ్యామిలీలో మీరు మీ రోల్ మీ తరపున కాదు, మీ యొక్క ఫ్యామిలీ పర్సెప్షన్ ప్రకారం మీరు హీరోగా ఉంటారా విలన్లా ఉంటారా? సో నాతో షేర్ చేయాలనుకుంటే 0866248414కి, 0866249884కి వచ్చే పంపించేసేయండి. అండ్ ఎప్పుడైతే మీకోసం హిట్ 3 మో నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిద్ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:48 అవుతుంది. అండ్ మనమున్న మంచిన మంచాయిలో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను కదా. ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను మీ ఇంట్లో మీరు హీరో అనుకుంటున్నారా విలన్ అనుకుంటున్నారా అని మెసేజ్ చేయమన్నాను. అండ్ చాలామంది నాతో షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఫస్ట్ నాకు మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక కండాపు శ్రీనివాస్ గారు అండ్ మహి గారు నాకు మెసేజ్ చేశారు. అండ్ ఆయన చాలా ఫనీగా నాకు ఆన్సర్ చెప్పారనమాట, వాళ్ళ వైఫ్ దగ్గర విలన్గా ఉంటారంట, వాళ్ళ పిల్లల దగ్గర హీరోలాగా ఉంటారంట. వెరీ నైస్ కదా శ్రీనివాస్ గారు, మొత్తానికి మీరు చాలా టాలెంటెడ్గా బిహేవ్ చేస్తున్నారండి. వాళ్ళ వైఫ్ దగ్గర ఏమో విలన్లా బిహేవ్ చేస్తారంట, అండ్ కిడ్స్ దగ్గర మహి అండ్ వాళ్ళ కిడ్స్ అంటే మహి అండ్ వాళ్ళ సన్ అండ్ వాళ్ళ డాటర్ పేరు అండ్ వాట్ ఎవర్ ఇట్ నాకు అయితే తెలియదు, కానీ వాళ్ళైతే వాళ్ళ కిడ్స్ దగ్గర మాత్రం అండ్ హీరోలాగా బిహేవ్ చేస్తారంట. అలాగే అండ్ నాని గారు కూడా మెసేజ్ చేశారు, పక్కింటి వాళ్ళకి హీరో ఇంట్లో వాళ్ళకి విలన్ అని మెసేజ్ చేశారు. అండ్ కానూ నుంచి తాతారావు గారు డబుల్ రోల్లో స్టాఫ్ అయితే కనుక హీరో అండ్ స్టాఫ్లో కొంతమందికి విలన్గా అండ్ కొంతమందికి హీరోలాగా ఉంటారంట. అండ్ ఇంకా చాలామంది మెసేజెస్ చేశారండి, ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ నరేష్ గారు మెర్సీ విజయ హీరోలాగా ఉంటారంట, ఏంటి నిజమా అండి? అండ్ అలాగే పరిస్థితిని బట్టి సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి హీరోలా ఉంటాను, ఒక్కోసారి విలన్లా ఉంటాను మేడం అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇంకా చాలామంది మెసేజెస్ చేశారు. అండ్ ఒక చిన్న పాట అలా విని ఇలా వచ్చేసేద్దాం. ఇప్పుడైతే మీకోసం పెద్ద మూవీ నుంచి ఈ ట్రాక్ అయితే విందాం. అండ్ మీరు కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో హీరోలాగా ఉంటున్నారా లేకపోతే విలన్లా అనుకుంటున్నారా, అండ్ మీ ఫ్యామిలీ పర్సెప్షన్ బట్టి నాకు మెసేజెస్ చేస్తూ ఉండండి. 0866-24888-14కి 0866-24888-14 అలా నాకు షేర్ చేస్తూ ఉండండి. అలా బ్యూటిఫుల్ సాంగ్ విని ఇలా వచ్చేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 54 నిమిషాలు అవుతుంది. అండ్ మనము నా మాన్సున మన్సేలో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అండ్ 0866244814కి 0866248481 వచ్చబంబ చేస్తున్నారు అండ్ మీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేస్తున్నారు ఈరోజు. అండ్ నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ ఇంట్లో మీరు హీరోనా లేకపోతే విలనా? సో చాలామంది వాళ్ళు వాళ్ళ ఇంట్లో హీరోనా విలనాన్ని షేర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, అండ్ మీ నేమ్కి ట్యాగ్ లైన్ ఇవ్వాలి అనుకుంటే ఏమిచ్చుకుంటారు? అండ్ మీ బిహేవియర్ బట్టి, మీ యాటిట్యూడ్ని బట్టి. సో అవి కూడా నాతో షేర్ చేస్తున్నారు. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ షేర్ చేశారు ఏంటి అంటే, టేక్ ఎ లుక్. అండ్ ఈ రోజుల్లో హీరోగా అవసరం, విలన్గా అవసరం, రెండు అవసరమే అండి నా ఒపీనియన్. అండ్ మరి మీ అభిప్రాయం మేడం గారు ఉంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు. అండ్ మా ఫ్యామిలీలో నేను మాత్రం నా దృష్టిలో హీరోనేనండి, మా ఫ్యామిలీ మెంబర్స్ దృష్టిలో విలన్. ఎందుకంటే నేను ఖర్చు కడగాని, పనులు కడగాని, మంచి చెడ్డలు కానీ చాలా ఖచ్చితత్వంతో ఉంటాను. వాళ్ళకి అధిక ఖర్చులు చేయకూడదు, పనులు చేసుకోవాలి అని వాళ్ళకి చెప్తూ ఉంటే వారు నన్ను విలన్గా ఫీల్ అవుతూ ఉంటారు. మంచి చెప్తే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అదే కదా అండి. అందువల్ల మా ఫ్యామిలీ మెంబర్స్లో నాకు నేను హీరో కానీ వాళ్ళకి నేను విలన్ అంటూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. సూపర్ అండి, మంచి నైస్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. అండ్ 75% హీరో అంట, 25% విలన్ అంట. ఎవరంట ఎవరు అంటే, నమ్మోని విలేజ్ నుంచి పున్నం వెంకటేశం గారు మెసేజ్ చేశారు. పరిస్థితిని బట్టి మారుతూ ఉంటామండి అంటూ మెసేజ్ చేశారు. సూపర్ అండి. అండ్ పెడిన జోగనందరావు కానీ అప్పలరాజు గారు విలనే అనుకుంటారు, ఎందుకంటే పిల్లల్ని ఫోన్ పక్కన పెట్టి చదువుకోండి అంటాను కదా.

అలాగే వైఫ్ విషయంలో ఖర్చు కొంచెం తగ్గించు అని సలహా ఇస్తా కదా, అందుకని మా ఫ్యామిలీ మెంబర్స్లో ఐ థింక్ సో ఐ ఆమ్ ద విలన్ అంటూ పెడిన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ అండి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, నేను రెండు అండి, ఒకసారి విలన్ లాగా ఒకసారి హీరో లాగా. మా బాబు విషయంలో విలన్, ఎందుకంటే వాడిని అప్పుడప్పుడు కొప్పడుతూ ఉంటాను కాబట్టి. మా వారి విషయంలో హీరో లాగా ఉంటాను అంటూ అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఐ మీన్ హీరోయిన్ లాగా ఉంటాను. వెరీ నైస్ అండి. అండ్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, జీరో లాంటి జీరోని అంటూ మెసేజ్ చేశారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస గారు మచిలీపట్నం నుంచి, హీరో అవడానికి కుదరదండి, విలనే విలన్ అసలే కుదరదండి, నేనైతే మాత్రం ఎప్పుడు హౌస్ వైఫ్గానే ఉంటా అంటూ జానకి. ఎందుకు అంటే జానకి ద సహనశీలి కాబట్టి మంచిగా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ అటు హీరోయిన్లా కాకుండా ఇటు విలన్లా కాకుండా సహనశీలిగా పనిచేసుకుంటారు మన జానకి గారు. అండ్ అలాగే పవర్ అండ్ మొబైల్ లేకుండా ఇయర్కి ఒక్కరోజు ఉండాలండి మేడం గారు. మీరు అన్నట్లు పాత రోజుల జ్ఞాపకాలు గుర్తొస్తే అలా ఉన్నట్లయితే ఏ రోజైనా నాకు ఇష్టం అండి. ఇప్పటి తరానికి కూడా తెలియాలి ఆ రోజులు ఎలా ఉండేవి అని. అఫ్కోర్స్ అది నిజమేనండి, నేను హీరోనే అండి, కాకపోతే నేను మాట వినప్పుడే విలను అంటున్నారు. వెరీ నైస్ అండి. అండ్ అలాగే ట్యాగ్ లైన్ బడా గారు అంటారు, రఘుబీర్ సింగ్ సుగ్నాబాయ్ గారు మెసేజ్ చేశారు. అండ్ హాయ్ మాధవి గారు, చాలా రోజుల తర్వాత మీ ఫోన్ వింటున్నాను, బాగున్నారా? నా పాత్ర సైడ్ హీరోగా చలామణి అయిపోతున్నానండి, అదే సంగతి అంటే రఘువీర్ సింగ్ సుగ్నాబాయ్ గారు మెసేజ్ చేశారు. వెరీ నైస్ అండి. అండ్ గుడ్ ఈవినింగ్ అండి, నేను మా ఇంట్లో హీరోనే, అందుకు కారణం చాలా కష్టపడి పైకి వచ్చాను నేను. కష్టం అంటే ఏంటో తెలుసుకుని పైకి ఎదిగిన వ్యక్తిని నేను, కానీ ఏంటంటే సొంతలు కట్టడానికి గాను చాలా కష్టపడి చిన్న చిన్న వర్క్స్ కూడా చేసి మా ఇంటిని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాం, అందువల్ల నేను మా ఇంట్లో హీరోగా ఫీల్ అవుతున్నాను. వెరీ నైస్ అండి. కెపిటల్ పంజాబ్ శ్రీనివాస్ గారు అండ్ జ్యోతి గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ చేశారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఫీలింగ్స్. అండ్ అలాగే ఎం నరేష్ గారు మెర్సీ విజయ ముసపేట నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హీరో, నో హీరో నో విలన్, పెద్దబాబు మీన్స్ గుడ్ జెంటిల్మెన్ అండ్ గుడ్ పర్సన్, దట్ ఈస్ హిమావంత్. ఆల్రెడీ చెప్పాను కదా అండి, అందరూ పెద్దబాబు అని పిలుస్తారు, హిమావంత్ కుమార్ గారు పెద్దబాబు. అండ్ మాధవి గారు, వాట్ ఏ గుడ్ క్వశ్చన్ కదా, ఈరోజు అంతా మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసేయడమేనండి. ఆయన అలాగే ఉండరాయని పాలెం నుంచి భక్తుల వెంకట్రావు, జానకిరామ్ కళ్యాణి, అనిత ఆన్సర్ హీరో అంట వాళ్ళ ఇంట్లో. అండ్ మేడం ఇంట్లో విలన్లా అయితే ఉండలేను మేడం, లవబుల్ పర్సన్లా ఉండాలి అనుకుంటాను మేడం. మురళీకృష్ణ గారు మెసేజ్ చేశారు, మీరు నాకు అలా పంపించినప్పుడే అర్థమైంది మీరు లవబుల్ పర్సన్ అని. అండ్ అలాగే ఈరోజు మనసుని మంచైలో ముచ్చటిగా మూడు క్వశ్చన్స్ వేశారు, సూపర్గా ఉన్నాయి, చాలా మంచి క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజామాబాద్ లోమెంట్ మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. అండ్ అలాగే గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి గారు మెసేజ్ చేశారు, విలన్లా ఉంటారంట ఇంట్లో. సో అదనమాట సంగతి. మొత్తానికి ఈరోజు మంచిగా త్రీ క్వశ్చన్స్ తోటి మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ షేర్ చేసిన వాళ్ళందరికీ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 59 నిమిషాలు అవుతుంది. అండ్ ఈరోజు మనసును మంచైలో మీ ఫీలింగ్స్ నాతో పాటు అండ్ మన లిజనర్స్ అందరికీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ నేనైతే మన మనసును మనసుకైతే టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను. అండ్ 8 o'clock డ్యూయట్లో కలుసుకుందాం. అండ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అని మీరు నరమి ఆర్జే మాధవితో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. నేపాల్కు సాధ్యమైనంత మేర మానవతా సాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆకస్మిక వరదలపై నేపాల్ రాయబార కార్యాలయం ఈ సాయంత్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో నేపాల్లో భారీ వరదలు సంభవించాయని, వరదల్లో భారీగా ఆస్తి ప్రాణనష్టంతో పాటు పలువురు గల్లంతయ్యారని వెల్లడించింది. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈరోజు రాజధాని

అమరావతిలో వైద్య ఆరోగ్య సేవలు, సంజీవిని ప్రాజెక్టు సేవలపై ఆయన సమీక్షించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 28వ తేదీన ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి తొలిసారి పర్యటనకు వస్తున్నారు. దీంతో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి, సోదరభావం కోసం మహమ్మద్ ప్రవక్త అందించిన సందేశాలను స్మరించుకుంటూ మిలాద్ ఉన్నబి పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్దలతో నిర్వహించారు. కడప బేసిన్లో లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. క్రిటికల్ మినరల్స్ వెలికితీత ఒప్పందం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. ముఖ్యంగా భవిష్యత్తు పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగాలకు అత్యవసరమైన లిథియం, గాలియం వంటి మినరల్స్ ఇక్కడ లభిస్తాయని ఆయన అన్నారు. నిరసనలు, అల్లర్ల సమయంలో ప్రభుత్వ లేదా పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రజా శాంతి భద్రతల నిర్వహణ చట్టం 2026ను అమల్లోకి తెచ్చింది. కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు 4వ రోజు ఆట ముగిసింది. వర్షం అంతరాయం కలిగించడంతో ముందే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం. తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 8:04 కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం డిఏడిఏట్లో. మీకోసం డిఏడిఏట్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ మీకోసం వస్తున్న పాట ఆయుధం మూవీ నుంచి. ఈ సాంగ్ వినేసేద్దాం. అండ్ ఈ సాంగ్ కుమార్ సాను అండ్ నిష్మా పాడారు, అండ్ చిన్ని చరణ్ గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని

0: నెలనెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు. యువ సంవాద్లోని కీలక అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్పై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. మేరా యువ భారత్ మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడం వంటి వాటిపై ప్రసంగిస్తారు. భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రధానమంత్రి నషా ముక్తి యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను రూపుమాపడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు తమ అనుభవాలు పంచుకోనున్నారు. భవిష్యత్ నిర్మాణానికి సూచనలు చేయనున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత పాలు పంచుకోవడం, బలమైన వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఖేలో ఇండియా డైలాగ్ ముఖ్య లక్ష్యం. కాగా యువత ఆకాంక్షలను జాతీయ అభివృద్ధి అజెండాకు కేంద్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన క్రీడా స్ఫూర్తి గల దేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కెనడాలోని టొరంటోలో భారతీయ వ్యాపార వర్గాల ప్రముఖ సభ్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ పరివర్తన నిర్మాణాత్మకమైనదని, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతోన్న మధ్యతరగతి, ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ పోషిస్తున్న పాత్రను ఆర్థిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. చెల్లింపుల రంగంలోనే కాకుండా తదుపరి తరం డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడంలో కూడా కెనడియన్ బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, నియంత్రణ సంస్థలతో సహకరించుకోవడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కెనడాలోని ప్రవాస భారతీయులు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వారధిగా పనిచేస్తున్నారని సీతారామన్ వివరిస్తూ,
1: ఇండియా కెనడా బైలాటరల్ రిలేషన్స్ హావ్ సీన్ ఎ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్ underpinned by our shared values of democracy and pluralism and expanding economic engagement and the strength of our people to people ties. It is in the truest sense a strategic bridge between two vibrant democracies and two innovation driven economies. On the sidelines of the G7 summit in June 2025, Prime Ministers Narendra Modi and Shri Mark Carney.
0: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్కు భారతదేశం అండగా ఉంటుందని, సాధ్యమైనంత మేరకు మానవతా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. అలాగే సహాయక పునరావాస చర్యల విషయంలో భారత బృందాలు నేపాల్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు. కాగా ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, అందులో 105 మంది భారతీయులు ఉన్నట్టు పేర్కొంది. గల్లంతైన భారత పౌరుల సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర నెంబర్లు జారీ చేసింది. సహాయం కోసం 9785135067 9770 హెల్ప్ నెంబర్లలో సంప్రదించాలని వెల్లడించింది. ఆచూకీ తెలియని భారత పౌరుల కోసం త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ప్రభుత్వాధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. నేపాల్ ప్రభుత్వ సమన్వయంతో సహాయక పునరావాస ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్లో గండక్ నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వరద సన్నద్ధతను ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల్లో గండక్ నదీ పరీవాహక ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. అలాగే సీతామర్హి, షియాహార్ సహా ఇతర జిల్లాల మ్యాజిస్ట్రేట్లకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ చంపారణ్, వైశాలి జిల్లా

0: జిల్లాల్లోని బగాహో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మోహరించగా ముజఫర్పూర్లో మరో బృందాన్ని సిద్ధం చేసింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. బీహార్లో నెలకొన్నున్న వరద ముప్పు దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధలు దేశ పౌరులను ధర్మం, కర్తవ్య స్ఫూర్తిని అలవర్చుకునే విధంగా ప్రోత్సహిస్తాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పవిత్రమైన పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళంకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఓనం పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు భావనలను మరింత బలోపేతం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాబోయే 2 రోజుల పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉపహిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD శాస్త్రవేత్త సుప్రీత్ తెలియజేస్తూ,
1: Under the influence of low pressure area over South Uttar Pradesh and adjoining Northeast Madhya Pradesh, isolated heavy to very heavy rainfall likely over Uttar Pradesh and West Madhya Pradesh, with isolated extremely heavy rainfall over Southwest Uttar Pradesh and Northwest Madhya Pradesh today. Apart from that, subdued rainfall activity likely to continue over peninsular India during next 1 week.
0: Akashvani, Jatiya Vartalu Muginche Mundu Mukhyaamshalu Marokasari. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటే ఏం చేస్తున్నారు? వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8:48 అవుతుంది అండ్ మనమునాం. డియర్ డియర్ లో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం ఇష్క్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తూ ఉంది. అండ్ మనం వెంటర్ అయిపోతున్నాం మధురేశ్వరాల్లోనికి, అండ్ బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడైతే మీకోసం ఫస్ట్ వస్తున్న పాట దూరంగా ఉన్న ప్రియురాలు దగ్గరికి రావాలనే తపన. వేటూరి గారి మార్క్ ప్రకృతిని సంగీతాన్ని ప్రేమలో ముడిపెట్టడం. ఇంకా అంతేకాకుండా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో 1990s ఆల్ టైమ్ బ్లాక్ పోస్టర్ హిట్ అయిన మూవీ నుంచి, జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 9:18 కావస్తూ ఉంది. అండ్ మనము నా మధురేశ్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నామా. అండ్ ఎప్పుడైతే మీకు చంటి మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం. చంటి అంటే చదువు రాని, ఇంకా లోకం తెలియని మంచి కుర్రాడు, ఇంకా ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని అలాంటి వాడు. ఒక అందమైన అమ్మాయితో తొలి ప్రేమ ఉంటే గనక ఆ యొక్క భావాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్న పాట ఈ పాట.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9:30 కావస్తా ఉంది. అండ్ మనము నా మద్రాసు ప్రాలో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మా అండ్ ఇప్పుడైతే మీకోసం ప్రేమని దేవుడిగా చూడటం, శరీరం కాదు ఆత్మల కలియక, చావు కూడా ప్రేమను ఆపలేదు అన్న ఫీలింగ్ ఉన్న పాట. ఊటీ కొండల్లో మంచులో ప్రశాంతంగా మనం ఆస్వాదించే పాట. గీతాంజలి మూవీ నుంచి ఈ సాంగ్ వినేసేద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: FM 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చేస్తే 9:45 అవుతుంది అండ మనమున్నాం మధురస్వరాల్లో. బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం బొబ్బిలి రాజా చిత్రం నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం. ఈ సాంగ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడారు అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో సిరివెన్నెల గారి సాహిత్యంలో అద్భుతమైన ట్రాక్ మీ అందరి కోసం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. టైం చూస్తే 10 గంటల దాటి 5 నిమిషాలు కాస్తుంది. అంట మనం ఎంచైపోతున్నాం వినిపించిన రాగాల్లోకి. వినిపించిన రాగాలు ఫస్ట్ మీకోసం వస్తున్న పాట చెల్లెళ్ళ కోసం చిత్రం నుంచి పి సుశీల పాడారు అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో. ఇప్పుడు మీకోసం ఈ పాట

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10 గంటల 20 నిమిషాలు కావస్తుంది. అండ్ ఎప్పుడైతే మీకోసం మంచి మిత్రులు చిత్ర నుంచి ఘంటసాల గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిత్ భారతి 101.3. అండ్ ఇప్పుడు మీకోసం వస్తున్న పాట నేనే మొనగాడిని చిత్రాన్ని నుంచి ఆత్రేయ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

ఒకటి ఆకలికి అంబలి నీళ్లు, ఒకటికి పాలు పళ్ళు. భలే భలే రా, భలే భలే రా, దగాల దేవుడ బాగా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10 గంటల దాటి 52 నిమిషాలు అవుతుంది. అండ్ ఇప్పుడైతే మీకోసం ఎవరు మునగడ చిత్ర నుంచి పిబి శ్రీనివాస్ అండ్ పి సుశీల పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

తక తై తై అని ఆటలాడుకోవాలి. తజింత తక జుం, తజింత తక జుం, తజింత తక జుం, జుం జుం నగనక జుం, తగనక జుం జుం.